ఉత్తిష్ట గోవిందోక్యం మంగళం గురు మాత సమస్త జగతాం

తంత్రీ ప్రకర్షమ దురస్వ నయాది పంచ గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమ సకృత్క రచానురమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం భృంగావీచమరందరసానుధజకారీల నిరదైపేవనాయ నిర్యాచుపాంతర

ಸೂರ್ಯೇಂದು ಭವಮ ಸಭಾಪತಿ ಕಾಶ್ಯ ಸೌರಿ

శ్రీమన్నరనందగరుడాదిభిరక్షితాంగ్రే శ్రీవేంకటాచలపతే నమస్తు ప్రభాతం. శ్రీపద్మనాభపురుషోత్తమవాసుదేవ వైకుంఠమాధవ జనార్దనచక్రపాళే శ్రీమత్సచింహశరణాగతపారిజాత శ్రీవేంకటాచలపతే నమస్తు ప్రభాతం. కాంతాచిత్రం గురు పరమ కుమార జోగ దృష్టే కళ్యాణ నిర్మల.

సంపూరయంతిరినైకగోవిభంగా బ్రహ్మాదయసురవరాసమహర్షయస్తే సనందనందనముఖాస్త్వయోగివర్య ధామాంతికేతవహిమంగళవసుభస్త శ్రీవేంకటాచలపతే తవ్వరుప్రభారం లక్ష్మీనివాసనిరవజ్జగుణ

రజనీకరచాముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖము

స్వామి సుశీల సులభాషితపాణిజాత శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: నీకు వినడానికి కావలసిన సంస్కారం నీకు అబ్బలేదని గుర్తు. నీకు అబ్బి ఉంటే ఓ ఇది ఇలా చెయ్యాలని నువ్వు అంగీకరిస్తే తప్పు చేద్దామనుకున్న అర్జునుడు మాటలు విని నా మోహం పోగొట్టుకున్నానని కీర్తి గణించినట్లు కీర్తి గణిస్తావు. కాబట్టి సమత్వం యోగ ఉచ్యతే కర్మ చెయ్యి,

వేదములు ఏం చెప్పాయో అవి చెయ్యి, కానీ చేసేటప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, చెయ్యడం వరకు మాత్రం నా కర్తవ్యం కాబట్టి నేను చెయ్యాలి, కానీ దీనికి ఫలితం ఇలా వచ్చేయాలని మాత్రం నేను ఆశించకూడదు. రెండ్రెళ్ళు నాలుగు ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా ఫలితం వచ్చేస్తుందని ఆశించవద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మా తే సంగోస్త్వకర్మణి. నీవు కర్మ చెయ్యి, కానీ కర్మల యొక్క ఫలితాన్ని అపేక్షించకుండా ఉండు. ఎందుకలా చెప్తున్నానో తెలుసా అర్జున? కర్మ చేసి వెంటనే ఫలితాన్ని అడగడం నీకు అలవాటైపోతే నువ్వు రాగము ద్వేషము మధ్యలోనే నలుగుతావు. అప్పుడు ఏమవుతుందంటే చేసే కర్మలు కామ్యములవుతాయి, కర్తవ్యములు కావు. కర్తవ్యం వేరు, కర్మ కోరికతో చేస్తే బంధనంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేసి ఇదంతా చాలా గొప్ప విషయం అండి, ఈ గొప్ప విషయం అంతా పరమేశ్వరానుగ్రహంతో నేనే చేశానండి అన్నారు అనుకోండి, ఈశ్వరుడే అండవు, అవును నువ్వే చేశావు కాబట్టి నీకు పుణ్యం ఇస్తున్నాను, ఇప్పుడు అది అనుభవించడానికి రావాలి. ఏదో తప్పు చేసి అవునండి తప్పు చేశాను పాపం, అది అనుభవించడానికి రావాలి. ఫలితం మాత్రం ఒకటే రెండింటికి కాదు, నా కర్తవ్యం నేను చేశాను. నేను నా కూతుర్ని పెంచి పెద్ద చేశాను, నా కూతురికి యోగ్యుడు అని నేను నమ్మిన వ్యక్తితో వివాహం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. నా కొడుకుని యోగ్యుడుగా వాడు చదువుకోవడానికి వీలైన రీతిలో వాడికి చదువు చెప్పించాను, వాడికి యజ్ఞోపవీతం వేశాను, బ్రహ్మోపదేశం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. వాడు ఎదురుకుండా నేనెప్పుడు సంధ్యావందనం చేయకుండా నేను తిరగలేదు, ఎన్నడూ వాడు ఎదురుకుండా నేను సంధ్యావందనం చేయకుండా నిద్రపోయినటువంటి రోజు లేదు. నేను సంధ్యావందనానికి అవకాశం ఏ పాటి ఉన్నా నేను చేస్తూనే వాడికి కనబడ్డాను. ఇప్పుడు వాడు చేయడం మానేశాడు అనుకోండి, నేను కర్తను కాను. అంతకన్నా నేనేం చేస్తాను? నా వయస్సు పెరుగుతోంది, నా శరీర బలం తరుగుతోంది, వాడి వయస్సు పరిపుష్టమవుతోంది, వాడి శరీర బలం పెరుగుతోంది. ఇప్పుడు నేను వాడితో ఘర్షణకి వెళ్ళాను అనుకోండి, వాడు తోపు తోస్తే నేను కింద పడతాను, పైగా దానికో బెంగోటు వస్తుంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. అంటే నా కొడుకు అటువంటి వాడు, నా కొడుకు నా మాట వినడు అని మీరు అనుకుంటున్నారేమో, నేను ఆ మాట చెప్పకపోతే ఏమవుతుందంటే పాపం తెలియక కోటేశ్వరరావు అబ్బాయి అలాంటి వాడేమో అనుకుని లేనిపోని జాలి చూపిస్తారు. ఈశ్వరానుగ్రహం చేత నా కొడుకు అటువంటి వాడు కాడు, వాడు శాస్త్రమును నమ్మి బతికేటటువంటి లక్షణం ఉన్నవాడు, తండ్రి యందు గౌరవం ఉన్నవాడు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇది చెయ్యాలండి, తండ్రిగా నా కర్తవ్యం, బాధ్యత కాదు సుమండే కర్తవ్యం. కాబట్టి నా కర్తవ్యం నీ చేశానా లేదా, ఎప్పుడెప్పుడు నీ కర్తవ్యం ఎంత మోతాదులో నువ్వు ఎలా చెయ్యాలో నీ కర్తవ్యాన్ని నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే తప్ప, ఈ ఇది చేస్తే ఫలితం వస్తుందండి అందుకు చేస్తున్నానన్నారు అనుకోండి, కామ్యం అయిపోతుంది, కోరిక అయిపోతుంది. కోరిక అయిపోయిన ఉత్తరక్షణంలో మీరు రాగంలో పడ్డారు, ఇది చేస్తే దూరంగా పోతుందండి అన్నాను అనుకోండి, ద్వేషం అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోయి రాగమునకు ఇంకొక నీడలోకి పడ్డారు. రాగమైనా ద్వేషమైనా పుణ్యమైనా పాపమైనా అనుభవం ఏ సుఖమైనా దుఃఖమైనా మీకు బంధనాలే. ఈ స్థితిని దాటడానికి ఏం చేయాలో తెలుసా అర్జున? చిత్తశుద్ధితో తరించి సత్యవస్తువుని తెలుసుకోవాలంటే లోపల ఉన్న ఆత్మ నేను, ఈ శరీరము నేను కాదన్నది ఎరుకలోకి రావాలి అంటే ఇక్కడ మొదలుపెట్టాలి, నిష్కామకర్మ దగ్గర ప్రారంభం చెయ్యాలి. నీ కర్మ నువ్వు చేసేస్తూ ఉండాలి, నువ్వు చెయ్యవలసిన పని చెయ్యాలి. నువ్వు చెయ్యవలసిన పని అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మీ ఇష్టం వచ్చినట్లు కాదు, వేదం చెప్పినట్టు చేస్తూ నీవు మాత్రము దాని మీద ప్రయోజనం కోరుకుంటూ జీవితాన్ని గడపడాన్ని విడిచిపెట్టు, ఆరంభం చెయ్యి. అంత తేలికేం కాదు, చెప్పిన నాకే సాధ్యం కాదు. కోటేశ్వరారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీ ఇంటికి వెళ్ళేటప్పటికో లేకపోతే నెల అయ్యేటప్పటికి మీకు జీతమో ఇవ్వకపోతే నా కర్తవ్యం నేను చేశాను ఉద్యోగం, వాళ్ళు నాకు జీతం ఇవ్వలేదని మీరు ఊరుకోగలరా అని అడిగారనుకోండి, నేను ఊరుకోలేను అనే చెప్తాను, యథార్థం చెప్తాను. కానీ మీరు అభ్యాసయోగేన కౌంతేయ, ఎక్కడో అక్కడ ప్రారంభం అంటూ చేయడం మొదలుపెట్టారనుకోండి, కొన్ని కర్తవ్యాలు నేను ప్రతిఫలాపేక్ష లేకుండా చేసుకుంటూ పెడతాను, నేను నాకు దాని వలన ఏ ప్రతిఫలం మీద కోరిక లేదు, నే చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతే. ఇది చేయడం వల్ల పొగిడితే ఓ నవ్వు, ఇది చేయడం వల్ల నన్ను తిడి

0: ఏం కొనవు
1: అంతే. నీ చేయవలసింది చేశానా
0: అంతే.
1: ఇది కర్తవ్యతానిష్టతో నువ్వు చెయ్యవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతే, దాని ప్రతిఫలమును అపేక్షించకపోతే, వచ్చేటటువంటి ఫలితము ఎటువంటిదైనా నువ్వు అంగీకరించగలిగితే, ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది అనుకున్నావు కానీ ఇంకోలా వచ్చింది ఫలితం. ఇప్పుడు అలా ఇంకోలా ఫలితం వచ్చినా నువ్వు బాధపడకుండా ఉండగలవా? నేను భగవద్గీత చెప్పానండి, నాలుగు మంచి మాటలు చెప్పుకున్నాను అని నాకు సంతోషంగా ఉంది అని నేను అనుకున్నాను. మీరు మాట్లాడిన దానివల్ల మాకు చాలా అసహ్యం వేసింది అని మీరు నన్ను అన్నారనుకోండి, నేను ఆలోచించవలసింది ఏమిటంటే, నేను త్రికరణ శుద్ధిగా గీతాచార్యుడు ఏది చెప్పాడో నేను అదే చెప్పానా లేదా, నేను నమ్మిన వేదం గురించే నేను మాట్లాడానా లేదా, ఈశ్వరప్రోక్తమైన శాస్త్రాన్ని మాత్రమే నేను మాట్లాడానా లేదా. నేను మాట్లాడాను, నాకు నమ్మకం ఉందనుకోండి, మీరు నన్ను పొగిడారనుకోండి, అది శాస్త్రమునకు చెందుతుంది, నాకు పొంగులేదు. మీరు ఇలా మాట్లాడకుండా ఉండవలసింది అని మీరు నన్ను నిందించారనుకోండి, ఈశ్వర వీళ్ళకి కూడా శాస్త్రము మీద పూనిక కలుగుగాక, నాకు దానివల్ల కుంగులేదు. నేను శాస్త్రం గురించి మాట్లాడిన వాడిని, నేను మాట్లాడితే ఇది మాట్లాడింది ఎటువంటిదో, శాస్త్రము నాలోంచి పైకి వచ్చిందంతే. ఇప్పుడు మర్యాదైనా అమర్యాదైనా శాస్త్రాన్ని నాకెందుకు? ఇప్పుడు ఈ ప్రసంగాలన్నీ చెప్పడానికి ముందు నాకు దండేశారా, మైకుకి దండేశారా? ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత కిందకు వస్తున్నా వెళ్ళిపోతున్నా నన్ను చూసి లేచి నించుంటున్నారా? మైకు కింద పడితే లేచి నించుంటున్నారా? మైకుకి మానము లేదు, అవమానము లేదు, జయము లేదు, అపజయము లేదు. మాట్లాడిన దాని వలన గౌరవం కానీ అగౌరవం కానీ ఏమైనా ఉంటే నాకు, నేను భగవద్గీత గురించి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది, నేను ఇంకొకటి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది. గట్టిగా చెప్పడం తప్ప ఇంకోలా చెప్పడం చేతకాని వస్తువు ఏదైనా ఉంటే దానికే మైకని పేరు, దాని కర్తవ్యం అది చేసుకుంటుంది. అలా నా కర్తవ్యం నేను చేయగలిగితే ప్రయోజనాన్ని అపేక్షించకుండా సమత్వం యోగ ఉచ్యతే, అదే యోగమని తెలుసుకో. అయితే నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అవుతుందండి, ఆచరణలోకి మనం ఎలా తెచ్చుకోవాలి, దీన్ని మనం ఆచరణాత్మకం చేసుకునేటప్పుడు ఎలా దీన్ని ఇలా తెచ్చుకోవచ్చు, దీని మీద పూనికని ఇలా పొంది ఉండవచ్చు అన్నదానికి ప్రతిబంధకాన్ని పోగొట్టుకోవడానికి ఎలా నిలబడొచ్చో తెలుసుకోవడానికి కూడా గీతాచార్యుడు మనకి మార్గాన్ని ఉపదేశం చేశాడు. ఆ మార్గం ఎక్కడుందో, ఆ జాగ్రత్తగా తాళం చెవిని ఎలా తిప్పవలసి ఉంటుందో, ఎలా తిప్పితే మనం ఆ ప్రతిఫలాపేక్ష లేనటువంటి కర్మాచరణము చేయగలిగినటువంటి శక్తి ఎందు ఊంచుకుని నిలబడగలమో, అది వేదవాక్కుగా గీతగా కావ్యముగా పురాణముగా ఎలా నడిచిందో. తగినంత సమయం లేదు కాబట్టి ఇవాళ నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా రేపటి రోజున మీకు ఆ విషయాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, భగవద్గీత లాంటి విషయాన్ని వినేటప్పుడు కొంచెం ఇలా విడదీస్తే ఒక సమస్య ఒకటి ఉత్పన్నం అవుతుంది. ఒకటి ధారగా వినేస్తే వచ్చే జవాబు వేరు, ముక్కలైతే మళ్ళీ రేపు వచ్చి కూర్చున్నప్పుడు నేను ఎక్కడ ప్రశ్నగా విడిచిపెట్టానో అది మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే కానీ నేను మళ్ళీ దానికి జవాబుని ఏం చెప్తున్నానో మీరు అనుసంధానం చేసుకోలేరు. కానీ మీకు నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను, జీవితంలో తరించడము అన్నది ఏమైనా ఉంటే, నిజంగా జీవితంలో సత్యమును తెలుసుకోవడము అన్నది ఏమైనా ఉంటే, శాస్త్ర విహితముగా గీతాబోధని తెలుసుకోవలసి ఉంటుంది, గీతాశాస్త్రాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. అది రాగద్వేషములు లేకుండా ఉన్నదున్నట్లు చెప్పబడిన శాస్త్రము. అందుకే భగవద్గీతాసు ఉపనిషత్సు, అది ఉపనిషత్తు. కాబట్టి రేపటి రోజున నేను అయినా ఒక్కసారి సింహావలోకనం చేసి వెనక్కి వచ్చి ఎక్కడ విడిచిపెట్టానో దానికి మార్గాన్ని కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో దాన్ని చెప్పే ప్రయత్నం చేసి రేపు సాయంకాలం ప్రసంగంతో నా ప్రసంగాల్ని పూర్తి చేస్తాను. ఇవాళ ఇప్పుడు నా ప్రసంగం తరువాత రాజమండ్రి నుంచి లలిత సింధూరి అనుకుంటాను ఆ అమ్మాయి, ఆవిడ వచ్చి ఉన్నారు. ఆవిడ కూచిపూడి నృత్యం చేస్తారు ఇక్కడ. చక్కగా మనమందరం ఇలాగే కూర్చుని ఆమెని ఆదరిద్దాం, చక్కగా మనందరం సంతోషంగా చూస్తే ఆవిడ కూడా ఆనందిస్తారు. రెండవ విషయం, రేపు మహాపర్వదినం, శ్రీరామనవమి. మహాపర్వం అయినటువంటి శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని సుబ్బారావు గారు చాలా గొప్ప కార్యం ఒకటి తలపెట్టారు. అదే నేను చెప్పింది, దేశకాలముల యందు ఎప్పుడు ఏం చెయ్యాలో అది చేయడమే ధర్మం.

అందుకే ఆయన రేపటి రోజు ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. సీతారామ కళ్యాణం తప్పకుండా చూసి తీరాలి. సీతారామ కళ్యాణం చూసి ఆ పానకం, వడపప్పు, ఆ ప్రసాదం స్వీకరించాలి. పుట్టినది నవమి నాడు శ్రీరాముడు, కానీ నవమి నాడు శ్రీరామ జననం ఉత్సవం చెయ్యం మనం, సీతారామ కళ్యాణం చేస్తాం. అలా నవమి నాడు సీతారామ కళ్యాణం చెయ్యడం వెనకాతలే అసలు రహస్యమంతా దాచుంచారు. కాబట్టి రేపు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని చూడ్డానికి చక్కగా మీ అందరూ 7:30 సభాప్రాంగణానికి చేరుకుంటే మనందరం సీతారామ కళ్యాణం చూద్దాం. సీతారామ కళ్యాణానికి, సీతారాముల యొక్క పేరుకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి వాళ్ళిద్దరే అవతార స్వీకారం చేస్తారు ధర్మ సంస్థాపన కోసం. విష్ణువు పరబ్రహ్మముగా అవతార స్వీకారం చేస్తారు. అవతారము అంటే కిందికి దిగి వచ్చుట, తార అంటే పైకి, అవతార అంటే కిందకి, కిందకొస్తే అవతారం. అలా కిందకు వచ్చినటువంటి అవతారంలో ఎప్పుడు లక్ష్మీనారాయణులు వచ్చినా వాళ్ళని మళ్ళీ అవతార పరిసమాప్తి చేశాక లక్ష్మీనారాయణులనే అంటాం. ఒకవేళ మీకు లక్ష్మీ నృసింహులుగా ఎదురుగుండా ఉన్న వాళ్ళని అర్థం కాకపోయినా లక్ష్మీనారాయణులండి అంటాం. మత్స్యావతారం ఉంటే లక్ష్మీనారాయణులు అనేస్తాం, వామనమూర్తి లక్ష్మీనారాయణులు అనేస్తాం. పక్కన ఆయన బ్రహ్మచారిగా ఉన్నా కూడా పాదాల మీద లక్ష్మీదేవి పాదముద్రలు కనబడ్డాయని పోతన గారు రాశారు. కాబట్టి లక్ష్మీనారాయణుల దేవాలయం అనేస్తాం. లక్ష్మీనారాయణులుగా పిలవబడని ఏకైక అవతారం ఏదో తెలుసా అండి? ఒక్క సీతారాములే. సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అనం, సీతారాములని అంటాం. ఎందుకని అంటే అసలు సీతారాములు గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలో నేర్పారు. ఎలా బ్రతకాలో నేర్పడానికి వచ్చినటువంటి అవతారం, అటువంటి గొప్ప కళ్యాణం జరుగుతుంటే శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చూడలేకపోవడం అనేటటువంటిది పెద్ద దురదృష్టం. అన్ని చోట్ల సాధారణంగా ఎండెక్కాక చేస్తారు. సుబ్బారావు గారి మర్యాద ఏమిటంటే చల్లగా ఉండగా చేస్తే చక్క వీళ్ళందరూ వచ్చి హాయిగా కూర్చుని చల్లటి గాల్లో చూసి వెళ్ళిపోతారని ఉదయం 7:30 పెట్టేశారు. చక్కగా రేపు 7:00 మనం ఈ ప్రాంగణానికి వస్తే నిండు సభలో అందరం కూర్చుని చక్కగా సీతారామ కళ్యాణం చూద్దాం. రేపటి రోజున ప్రతిరోజు మధ్యాహ్నం వేళలో సువాసినులు అందరి చేత లక్ష్మీ పూజలు చేయించారు. ఏ స్వరూపాన్ని లక్ష్మీస్వరూపంగా ఆరాధన చేశారో ఆ స్వరూపాన్నే ఆ సువాసినులందరికీ రేపు ప్రసాదంగా ఇస్తారు. 11,000 రూపాయి కాసుల యొక్క సమూహానికి పూజ చేశారు లక్ష్మీ పూజ. ఇన్ని రోజుల పాటు లక్ష్మీస్వరూపంగా పూజలందుకోబడినటువంటి నాణ్యములు ఏమున్నాయో అవే లక్ష్మీస్వరూపములు కనుక మనం బదరీ విడితే తెచ్చుకుంటుంటాం ఆ కుబేర ప్రసాదంగా నాణ్యం. అలా రేపు ఆ పూజలు చేసుకున్నటువంటి సువాసినులందరికీ కూడా నాణ్యములను ప్రసాదంగా బహూకరిస్తారు. ఏం సుబ్బారావు, రేపటి రోజున. అలాగే రేపు ఉత్సవాల పరిసమాప్తి, ఉత్సవ పరిసమాప్తి జరిగినప్పుడు చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే అన్నదానం. అన్నదానం ఎందుకు చేస్తారంటే సమస్త భూతములు శాంతి పొందుతాయి. అందుకే హోమం చేస్తే మంత్రం ఉండాలి, బలిస్తే మంత్రం ఉండదు. బలిస్తే అంటే చంపడం అనుకోకండి, అన్నం తీసుకెళ్లి పెట్టేస్తారు. అలా పెట్టేస్తే పక్షులు కాకులు కూడా తింటాయి. నిజానికి దేవాలయంలోకి పక్షి రాకూడదు, పక్షులు అవి వస్తాయనే 3 ఏళ్లకోసారి మహాకుంభాభిషేకం చేస్తారు. కానీ బలిహరణం పెడతారు, పక్షులు వచ్చి తినాలనే పెడతారు. బలి అంటే ప్రత్యక్షంగా భూతములు తినాలి. తిని అందరూ అబ్బా ఎంత చక్కటి భోజనం చేశామండి అన్నారనుకోండి, ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. అందున ఇక్కడ జరిగిన ఉత్సవాలు శ్రీరామనవమి నాడు పూర్తవుతున్నాయి. అందుకని రేపు రోజు మధ్యాహ్నం ఆయన ఎంత పవిత్ర హృదయంతో ఆలోచించారంటే నిజంగా నేను ఇవాళ నాకేమీ అబద్ధాలు ఆడడం, ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఈశ్వరుడు నాకు అలవాటు చేయలేదు. అందుకే తెగేసి చెప్పడం వల్లే నేను కొంతమందికి జీవితంలో దగ్గర కాలేకపోతుంటాను కూడా. ఇంకోలా మాట్లాడడం నాకు చేత కాలేదు. నేను నమ్మింది ఏదో ఒకటే మాట్లాడడం నాకు అలవాటు. నేను మధ్యాహ్నం కూడా నా భార్యతో మాట్లాడుతూ సుబ్బారావు గురించి మీ ఇద్దరం మాట్లాడుకుంటూ ఓ మాట అనుకున్నాం. ఏమి నిరాడంబరుడు, ఏమి వినయశీలి మహానుభావుడు, అసలు అంత వినయం అవి ఈయనకి ఎలా అబ్బాయి అని నేను తెల్లబోయాను. ఆయన ఎంత మర్యాదతో ఆలోచించారంటే మంచి ఎండవేళ భోజనానికి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వస్తే తోసుకుంటే పాపం ఇబ్బంది పడతారేమో, ఒకరికొకరు తగలడంలో దానిలో ఇబ్బందులు పడి ఒక మగవాడి పక్కన ఒక ఆడది కూర్చోవడంలో ఏమో కడుపు నిండా తినగలరో తినలేరో ఏ ఇబ్బంది పడతారో అని 2 కళ్యాణ మంటపాల్లో, ఒక కళ్యాణ మంటపం అంతా కామాక్షి స్వరూపులైన స్త్రీలకి,

ఒక కళ్యాణ మంటపం అంతా విశ్వనాథ స్వరూపులైన ఏకాంబరేశ్వర స్వరూపులైన పురుషులకు. ఏ మొహమాటం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా కడుపు నిండా తిని వెళ్లాలన్న ఆయన కోరికలోంచి ఉత్పన్నమైన ఇదే రెండు కళ్యాణ మంటపాల్లో విడివిడిగా స్త్రీ పురుషులకు భోజనం పెట్టడం. కొన్ని వేల మందికి అన్నం వండి పెట్టాలని ఎంత తాపత్రయమో. రేపు మహానుభావుడు అంత గొప్ప అన్నరాశిని, పదార్థాలని తయారు చేయిస్తున్నారు. ఆయన సంతోషించాలంటే మనం ఏం చేయాలి? వచ్చి తిని పెట్టడమే, నోటితో చెప్పడం కాదు. మీకు నేను మనవి చేస్తున్నా, రేపు నైమిత్తిక తిది కాబట్టి వచ్చి అన్నం తినడం కుదరదేమో, కానీ నాకు నేను మాత్రం తప్పకుండా రేపు మధ్యాహ్నం పురుషులకు పంక్తి వేసిన చోటుకి వచ్చి అందరితో పాటు కూర్చుని ఏదో ఒక ప్రసాదం తీసుకుని పెడతాను నేను కూడా. ఎందుకని అంటే చెప్పడానికి కాదు ధర్మం, ఆచరించడానికి ధర్మం. సుబ్బారావు గారిని పొగడ్డానికి చెప్పడం కాదు. సుబ్బారావు గారు అంత మాన్యుడైతే, ఆయన చేసిన పని గొప్పదైతే నువ్వెందుకు వెళ్ళి పుచ్చుకోవు ప్రసాదం? నేను కూడా వచ్చి రేపు మీ అందరితో పాటే పంక్తిలో కూర్చుని నేను కూడా కొద్దిగా ప్రసాదం తీసుకుని పెడతాను. అన్నస్వరూపంగా తీసుకోవడానికి నాకు కొంత వైదిక కర్మాచరణ మనందు ప్రతిబంధకం ఉండవచ్చు. నేను ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకుని పెడతాను. అందున శ్రీరామనవమి నాడు ఇంత గొప్ప ఉత్సవాలు పరిపూర్ణమైన సందర్భంలో అంత గొప్ప అన్నదానాన్ని చేస్తున్నారు. కాబట్టి అన్నదానం అన్న మాట లేదు, నిజానికి నారాయణ సేవ. అందరం తరించడానికి భూతతృప్తి. మనందరం ఈశ్వర పరివారమే. మనందరం మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. మా అమ్మ పార్వతీ, మా అయ్య పరమశివుడు, మనందరం ఆయన బిడ్డలం. కాబట్టి అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. కాబట్టి రేపటి రోజున వచ్చి చక్కగా ప్రసాద స్వీకారం చెయ్యండి. కానీ నాదొక్క మనవి, ప్రసాదం తినేటప్పుడు మాత్రం శ్రీరామనవమి కాబట్టి ఒక్క నియమం పాటించే ప్రయత్నం చెయ్యండి. ఈశ్వరుడు సంతోషించాలి, చేసిన పని పరిపూర్ణం కావాలంటే అన్నీ వడ్డించే వరకు ఆగితే వడ్డించే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా అండి? అన్నీ పెట్టామా, వాళ్ళకి కంగారు ఉండిపోతుంది. ఇలా పెట్టగానే ఒకడు గబుక్కుని అప్పడం తినేశాడు అనుకోండి, వీడికి అప్పడం వేశాడో తెలియదు, వేయలేదో తెలియదు, మళ్ళీ అప్పడాలకు రావాలి. అన్నీ వేసే వరకు ఆగి, ఆ అమ్మయ్యా అందరికీ అన్నీ వేసేసుకున్నాం, పప్పు వేసేసాం, కూర వేసేసాం, పచ్చడి వేసేసామని వాళ్ళు విస్తళ్ళు చూసి మొదలు పెట్టండి, తినండి అనకూడదు కదా, మర్యాద కాదు. అందుకని ఏమంటారంటే భోజన ప్రారంభ సమయే గోవిందనామస్మరణే గోవిందా, అంటే గోవింద అని అందరం కలిసి భోజనం చేస్తాం. అప్పుడు ఏమిటంటే అదొక మర్యాద, అదొక తృప్తి. అమ్మ చూడండి, అన్నం పెట్టేటప్పుడు ఆరుగురు పిల్లల్ని కూర్చోబెట్టి వడ్డిస్తోంది అనుకోండి, ఏదో కాస్త పిండుడియాలు వేసింది అనుకోండి, వెంటనే పెద్దడు తినేశాడు అనుకోండి, మరి నీకు వేశానా పిండుడియాలు, వేసావు కానీ తినేశానమ్మా, ఉండరా వడ్డించే వరకు ఉండద్దు అంటుంది. అమ్మ పెట్టడంలో ఎవరు పెట్టరు, అలాంటి అమ్మే అంటుంది అదేట అలా తిని కాదు అంటుంది. ఇప్పుడు చక్కగా మర్యాద పాటిద్దాం రేపు. అలా మర్యాద పాటించి సుబ్బారావు గారు ధన్యుడు కావాలి, కొవ్వాడ ప్రాంగణం ధన్యత పొందాలి. ఒక్క మనిషి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇంత గొప్ప ఉత్సవాన్ని చెయ్యాలి అని సంకల్పం చేస్తే, ఆయన సంకల్పమునందు చిత్తశుద్ధి లేకపోతే ఈశ్వరుడు అనుకూలిస్తారండి. శోభానాయుడు గారంతటి వారు నిన్న ఓ మాట చెప్పారు, ఆవిడ ఉన్న అకామిడేషన్లో ఆ సాయిబాబా గారికి సంబంధించినటువంటి ఆ నృత్య కార్యక్రమానికి సంబంధించిన సీడీ ప్లే చేస్తే స్టకప్ అయింది. మహాసాహసం అండి, అంత పెద్ద ఆర్టిస్టు నృత్యం చేస్తుంటే క్యాసెట్ ఏ కారణం చేతనా స్టకప్ అయిపోయింది అనుకోండి, ఎంత అమర్యాద. ఇంత ఆగిపోతుంది అంతే, అబ్రప్ట్గా ఆఫ్ చేసి మళ్ళీ అదంతా రికార్డింగ్ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేస్తే కానీ మళ్ళీ పలకదు. ఎక్కడో ఏదో విద్యుత్తులో పెద్ద అవాంతరం వచ్చిందనుకోండి, రీస్టోర్ కాలేదనుకోండి, ట్రాన్స్ఫార్మర్ మీద ఆధారపడతాం మనం. మనం పెట్టుకున్న సిస్టమ్స్ అన్నీ ఎందుకు పనికి వస్తాయి ట్రాన్స్ఫార్మర్కి ఏమైనా అయితే? ఎక్కడ ఏది పరమేశ్వరానుగ్రహంతో ఏ చిన్న అవాంతరం లేకుండా మిట్ట మధ్యాహ్నం వేళ పల్లకి ఊరేగింపు సాహసం, ఇంత కార్యక్రమాల్ని సంకల్పం చేస్తే ఆయన సంకల్పంలో ఎంత చిత్తశుద్ధి లేకపోతే ఇంత గొప్ప కార్యక్రమం జరిగిందో మీరు ఆలోచించండి. ఆయన కోరుకున్నది ఒక్కటే, మనందరినీ వచ్చి కడుపు నిండా అన్నం తిని వెళ్ళండి అన్నారు. రేపు ఈ పందిరంతా సీతారామ కళ్యాణంలో నిండిపోయి రామనామంతో మార్మోగిపోయి మధ్యాహ్నం అందరం ఆకలితో వెళ్ళి కడుపు నిండా భగవన్నామని చెప్పి అన్నం తిని వెళ్ళిపోతే సుబ్బారావు గారు సంతోషపడిపోతారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఉత్సాహం వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయో అక్కడ సనాతన ధర్మము పరిఢ వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. మనందరం ఇంటికో పుష్పమైతే పరమేశ్వరుడికో మాల. కాబట్టి మన కర్తవ్యం మనం చేయవలసి ఉంటుంది.

కాబట్టి నాకు వెనకటికి ఒక ఆయన ఓ మాట చెప్పాడు. ఒక చోటికి వెళితే ఓ భార్యాభర్త కూడా వచ్చారు నాతో విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఉపన్యాసాలకి. ఆ ఇంటి యజమాని అస్తమానం అనేవారు, మా అక్క చాలా బాగుండింది, మా అక్క చాలా ఉపకారం చేసింది, మా అక్క ఈ కూర ఉండింది అంటుంటే ఆవిడ భర్త కూడా నాతో వచ్చాడు. ఆయన నేనన్నాను విని విని విని విని, ఏమండి మీ భార్య గారు మీతో పాటు కాకినాడ నుంచి వచ్చేంత ఉపకారం చేశారట, మరి మీరేమి చేయలేదా ఇక్కడికి వచ్చి అన్నాను. అంటే ఆయన అన్నాడు, చేయకపోవడం ఏంటంటే నా కర్తవ్యం, నాది తిని పెడుతున్నాను కదూ అన్నాడు. నిజమే అనిపించింది నాకు, చాలా పెద్ద మాటరా, తిని పెట్టడం కర్తవ్యం, తినమన్నప్పుడు తినడం కర్తవ్యం, తినమన్నప్పుడు భీష్మించు కూర్చుంటే పదార్థాలు పాడవుతాయి. కాబట్టి రేపటి రోజు ముగింపు కదండి, ముగింపు అంటే ఆనందంతో సంతోషంతో అందరి ముఖాల్లో ఆ ప్రసన్నత వ్యక్తం కావాలి, ఆ సంతోషం వ్యక్తం కావాలి. అబ్బా మళ్ళీ ఎప్పుడో ఈ పందిళ్ళు, ఇంత కార్యక్రమం, ఇంత హడావిడి, ఇంత తరించడం, ఇన్ని ధ్వనులు, ఇన్ని శబ్దాలు, ఇన్ని నృత్యాలు, ఇంత సంగీతం అని మనందరం పరవశించి బాబా గారి దగ్గర నిలబడి మళ్ళీ త్వర త్వరగా సుబ్బారావు గారి చేత ఎన్నో కార్యక్రమాలు చేయించు ఈశ్వర, ఆయనకి సమర్థతనియ్యి అని మనం ప్రార్థన చేసి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం 7 గంటలకల్లా చూశారా, కరతలాధ్వనులు చెయ్యండని చెప్పక్కర్లేదు, వాళ్ళు తృప్తి పడితే వాళ్ళే చేస్తారు. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా ఉదయం 7 గంటలకల్లా వచ్చేస్తే మనం సీతారామ కళ్యాణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. కాబట్టి ఇప్పుడు లలితా సింధూరి యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది, నృత్య కార్యక్రమం. ఈ రోజు కొద్దిగా సమయాన్ని నేను ఎక్కువ తీసుకున్నందుకు మన్నింపబడదనుగాక. సుబ్బారావు ఈ విషయాలు మీరు ఒక్కసారి ప్రకటించండి కోటేశ్వరరావు గారు అన్న కారణం చేత ప్రకటించడం జరిగింది. స్వస్తి.

0: विष्णु FM 90.4।
1: దాణా కొరకు అజోలా పెంపకం. చాలామంది రైతులు తమ కుటుంబాలని పోషించుకోవడానికి పశువులని చేపలని పెంచుతారు. కానీ తక్కువ భూమి ఉండటంతో వారి పశువులకి సరిపోయేంత ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. కాన్సన్ట్రేట్ ఫీడ్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. అది మాంసం, పాలు, గ్రుడ్లు, చేపల ఉత్పత్తిని పెంచుతుంది, కానీ ఖరీదైనది. అదృష్టవశాత్తు చెరువు నీటిలో తేలుతూ చాలా త్వరగా పెరిగే అజోలా అనే చిన్న మొక్క ఒకటి ఉంది. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరించి తన ఆకుల్లో నిల్వ చేసుకుంటుంది. ధాన్యాలు, పచ్చని దాణాలో కన్నా ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం వల్లనే గాక చిన్న జాగాలో సులువుగా వేగంగా పెరుగుతుంది కాబట్టి అజోలా దాణాకి ఒక మంచి అదనపు చేర్పు అవుతుంది. అజోలా నత్రజనిని సేకరిస్తుంది కాబట్టి చక్కటి ఎరువు కూడా. అజోలా సాగు గురించి నేర్చుకునే ముందు దాని లాభాల గురించి దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన కొందరు రైతులు చెప్పేది విందాం.
2: అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, నూనె పిప్పికన్నా చవకగా, తేలికగా దొరుకుతుంది కాబట్టి పచ్చి తగ్గుతుంది. అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, ముఖ్యంగా ఆవులకి తేలికగా అరుగుతుంది. అది దాణా మాత్రమే కాదు, జైవిక ఎరువు కూడా. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరిస్తుంది. పొలంలో వాడినప్పుడు పంట పెరగడానికి ఆ నత్రజనిని అందిస్తుంది. ఒక తివాచీల అజోలా పెరిగి ఎండను అడ్డుకుంటుంది. దాంతో వరి పొలంలో ఉండే చిన్న కలుపు మొక్కలు పెరగవు. అజోలా తేలుతూ వారంలో రెండింతలు అయ్యే మొక్క. అది చాలా వేగంగా పెరుగుతుంది కాబట్టి మాకు దాణా, ఎరువు త్వరగా అందుతాయి. రైతులు అజోలాని పెంచడం చాలా తేలిక. దానివల్ల మాకు దాణాకి, ఎరువులకి అయ్యే ఖర్చులు తగ్గుతాయి.
1: నేలమీద పెరిగే అనేక మొక్కల్లా కాకుండా అజోలా నీళ్ల మీద తేలుతూ చిన్న చిన్న వేళ్లు కలిగి ఉంటుంది. నీళ్లు లేకపోతే అజోలా తొందరగా చనిపోతుంది. కాబట్టి ఎప్పుడూ నీళ్లుండాలి. ఇప్పుడు అజోలాని ఎలా పెంచాలో చూద్దాం. ఇరుగు పొరుగు రైతుల నుంచి కానీ మీ స్థానిక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుంచి కానీ అజోలా మొక్కలు తెచ్చుకోవచ్చు. కొన్ని వ్యవసాయ పరిశోధనా సంస్థలు, శిక్షణా కేంద్రాలు కూడా అజోలాని సరఫరా చేస్తాయి. నీళ్లతో సహా దాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో తేలికగా ఇంటికి తీసుకువెళ్లవచ్చు. అజోలా చెరువు తయారీకి పాక్షికంగా నీడపడే చోటును ఎంచుకోవాలి.
2: అజోలాకి కనీసం 30% ఎండ కావాలి. ఎక్కువ ఎండ అజోలాని చంపేస్తుంది. ఒక చెట్టు కింద అజోలాని పెంచితే నీడ కోసం వేరే ఏమీ కట్టక్కర్లేదు.
1: అయితే చింత చెట్టు కింద అజోలాని పెంచకూడదు. దాని క్రింద అది సరిగ్గా పెరగదు. మీరు ప్రతి సంవత్సరమూ అజోలాని పెంచాలంటే చిన్న కాంక్రీట్ ట్యాంకులు కట్టవచ్చు. చాలా ఏళ్ల క్రితం కేవలం ఒక ప్లాస్టిక్ షీట్ని వాడి అజోలాని పెంచడం ఎలా మొదలుపెట్టారో వీరాస్వామి గారు మనకి చూపబోతున్నారు. మీకు కావలసిన దాణా మోతాదుని బట్టి కొలను సైజుని నిర్ధారణ చేసుకోవచ్చు. కొలను కోసం మట్టిని తవ్వి నేలని చదును చేయాలి. వీరాస్వామి గారి భూమి ఇసుక వంటిది కాబట్టి నీళ్లు అందులోకి ఇంకిపోకుండా తవ్విన చోట ఆయన ఒక ప్లాస్టిక్ షీట్ని పరుస్తున్నారు. కొలను కనీసం 20 సెంటీమీటర్ల లోతు ఉండేట్లు చూసుకోండి. ఒకవైపు చిల్లు ఉన్న పాత ప్లాస్టిక్ షీట్ని వీరాస్వామి మళ్లీ వాడుతున్నారు. నీళ్లు కారిపోకుండా ఆయన షీట్ని కొద్దిగా మడిచారు. తవ్విన మట్టిని షీట్ మీద ఒక పొరలా పరవాలి. మట్టి విడిపోవడానికి కొద్దిగా నీళ్లు పోయాలి. ఒక గమేళాతో కంపోస్ట్ని తెచ్చి పోషకాలు అందించడానికి దాన్ని సమంగా చల్లండి. మీ అజోలా దాణాలో చీరతగని తేలుతూ ఉండే మొక్కల్ని తొలగించాలి. అజోలా బాగా పెరగడానికి భాస్వరం అవసరం. భాస్వరం అందించడానికి రాతి భాస్వరాన్ని గాని, వర్మీ కంపోస్ట్ని గాని వాడవచ్చు. ఇక్కడ వీరాస్వామి అరగమేళాడు వర్మీ కంపోస్ట్ని నీళ్లలో సమానంగా కలుపుతున్నారు. లభ్యమవుతున్న పోషకాలని పెంచడానికి

0: పేడ మిశ్రమాన్ని కూడా కలిపితే అజోలా త్వరగా పెరగగలదు. పేడ మిశ్రమం కనీసం కొద్ది రోజుల ముందరదై ఉండాలి. తర్వాత కొలను లోతు 10 సెంటీమీటర్లకి చేరేలా నీళ్లు నింపాలి. ఇది అజోలా మొక్కల కురస వేళ్లు స్వేచ్ఛగా తేలడానికి దోహదం చేస్తుంది. దినుసులు స్థిరపడేందుకు కొలనుని 2 నుంచి 3 రోజులు వదిలిపెట్టాలి. ప్రతిరోజు తేలుతున్న మొక్కల్ని తొలగిస్తే నీటి ఉపరితలం మీద అజోలా స్వేచ్ఛగా పెరగడానికి తోడ్పడుతుంది. 3 రోజుల తర్వాత గుప్పెడు అజోలాని కొలనులో వదలాలి. చేతులతో దాన్ని మృదువుగా ముక్కలు చేస్తే అది త్వరగా పెరుగుతుంది. 2 వారాల తర్వాత కొలను అజోలాతో నిండిపోతుంది. ఇక మీరు దాన్ని కోయవచ్చు. మీటర్ వెడల్పు 2 మీటర్ల పొడవు ఉన్న కొలను నుంచి రోజుకి 1/2 కిలో అజోలాను సేకరించవచ్చు. ఎల్లప్పుడూ కొలనులో 1/3 వంతు అజోలాని వదిలిపెడితే అది మళ్లీ వేగంగా పెరుగుతుంది. అజోలా వేళ్లు మట్టిలో పెరగకూడదు కాబట్టి నీటి మట్టం 10 సెంటీమీటర్లకి తగ్గకుండా చూసుకోవాలి. చిన్న వేళ్లు తేలేలా ఉంచితే అజోలా కోయడానికి తేలికగా, పశువులు మేయడానికి శుభ్రంగా ఉంటుంది. కొలనుని రోజూ కలియబెడుతుంటే మట్టిలోని పోషకాలు నీళ్లలో కరిగిపోతాయి. అప్పుడు వాటిని తేలే వేళ్లు తేలికగా పీల్చుకోగలుగుతాయి. మన అజోలా త్వరగా పెరగడానికి ఇంకొన్ని పోషకాలని చేర్చాలి. ప్రతి పక్షం రోజులకి రాతి భాస్వరాన్ని గాని వర్మీ కంపోస్ట్ని గాని కలిపితే అజోలా తొందరగా పెరుగుతుంది. అజోలాలో భాస్వరం కొరతని ఎరుపు ఊదా రంగుల్లోకి మారేదాని ఆకుల వలన గుర్తించవచ్చు. అదనంగా కొద్దిగా పాతబడిన పేడ మిశ్రమాన్ని ప్రతి 2 వారాలకొకసారి కలపాలి. అజోలా బాగా పెరుగుతున్నప్పుడు రోజుకొకసారి లేదా రోజు విడిచి రోజు దాన్ని కోస్తుండాలి. కొలనుని సంరక్షణ లేకుండా ఎక్కువ రోజులు ఉంచవద్దు. అలా అయితే అజోలా మొక్కలు త్వరగా పెరిగి ఒకదాన్నొకటి నొక్కేసి చనిపోతాయి. వీరాస్వామికి ఆవులు, మేకలు, గొర్రెలు, చేపలు ఉన్నాయి. తన పశువులన్నిటికీ అజోలాని వాడటానికి ఆయన 4 మీటర్లు బై 5 మీటర్ల కొలతలతో 2 అజోలా కొలనులని కట్టించారు. ఆయన ఈ 2 కొలనుల నుంచి రోజుకి 10 కిలోల అజోలాని సేకరిస్తారు. అజోలాని మీ పశువులకి పెట్టడానికి ముందు పేడవాసన పోయేలా దాన్ని శుభ్రంగా కడగాలి.
1: అజోలా ఒక చవకైన దాణా. దాన్ని కాన్సన్ట్రేట్ ఫీడ్ తో కలిపితే మా ఖర్చులు తగ్గుతాయి. మిల్లు దాణాకి మేము అజోలా నీళ్లు కలిపి ఆవులకు పెడతాం. దాన్ని అవి చాలా ఇష్టంగా ఎక్కువ మోతాదుల్లో తింటాయి. అది తేలికగా అరుగుతుంది కూడా. మేకలకు పెట్టే ముందు అజోలా మీద కొద్దిగా ఉప్పు చక్కెర చల్లుతాం. అవి పాలు ఎక్కువ ఇస్తాయి. వాటి పిల్లలు బాగా ఎదుగుతాయి. రెండు భాగాల వరి పొట్టుకి ఒక భాగం అజోలాని కలిపి చేపలకు పెడతాను. దీని ఖర్చు తక్కువ. నూనె పిప్పి ఖరీదెక్కువ. ఖర్చు తగ్గించుకోవడానికి, రాబడిని రెట్టింపు చేసుకోవడానికి అజోలా చాలా అవసరం.
0: ఇప్పుడు అజోలాని గురించి మనం నేర్చుకున్నది ఒకసారి సమీక్షిద్దాం. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అజోలా పశువులకి, చేపలకి పెట్టదగిన చక్కటి దాణా. కొంతమేర నీడ ఉన్న చోట మీ అజోలా కొలనుని తయారు చేయండి. మంచి ఎరుగుదలకి మట్టి, కంపోస్ట్, పాత పేడ మిశ్రమం, భాస్వరాన్ని కలపండి. అజోలా తేలగలిగేలా నీటి మట్టాన్ని కనీసం 10 సెంటీమీటర్లుగా ఉంచాలి. రోజూ కోయాలి. సాంద్రత పెరిగితే అది చనిపోతుంది. పశువులకి పెట్టే ముందు శుభ్రంగా కడగాలి. మీ అజోలా కొలను గురించి శ్రద్ధ వహిస్తే చక్కటి నాణ్యమైన దాణాని రోజూ అందుకుంటారు. పైగా అందుకు మీకు ఎక్కువ ఖర్చు కూడా కాదు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమరామ్.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేశవి రమేష్ MDS చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు. మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
3: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక

0: వస్తులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ్ పల్లవి. మన ఆరోగ్యమే మన సొంతదనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా.

గర్భిణీ 5వ నెల నుండి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అందుకు ఆయుర్వేదంలో పేర్కొన్న కొన్ని సూచనలు అయితే పాటించాలి. అవేంటో తెలుసుకుందామా? 5వ నెలలో శిశువు కండరాలు మరియు రక్తం అభివృద్ధి చెందడం మిగిలిన నెలల్లో కన్నా ఈ నెలలో ఎక్కువగా జరుగుతాయట. మనసుకు సంబంధించిన చర్చలు అంటే ఆలోచన శక్తి శిశువుకు ఈ నెలలోనే మొదలవుతుంది. ఈ నెలలో ప్రత్యేకంగా నెయ్యనైతే తీసుకోవాలి. కాచిన పాల నుండి ఇంట్లో తయారు చేసిన నెయ్యని విడిగా కానీ ఆహారంతో కానీ కలిపి తీసుకోవచ్చు. ఆహారంలో నెయ్యని ఎక్కువగా తీసుకోవడం వల్ల శారీరక అభివృద్ధితో పాటు మెదడుకు మంచి పోషణ అయితే కలుగుతుంది. మేధస్సు వృద్ధి చెందడానికి కావలసిన శక్తి మరియు ఉత్తేజకాలను ఇస్తుంది. ఆలోచన శక్తిని కూడా పెంపొందిస్తుందండి. ఎదిగే శిశువుకే కాకుండా తల్లి ఆరోగ్యాన్ని కాపాడగలిగే గుణాలు ఈ నెయ్యిలో పుష్కలంగా లభిస్తాయి. నెయ్యిలో ఉన్న కొవ్వు పదార్థాలు తల్లిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్ని క్రమ పద్ధతిలో ఉంచుతాయండి. ఇందులోని మాంసాకృతులు మానసిక ఉద్వేగాలకు నియంత్రించి రక్తపోటును కూడా రాకుండా నివారిస్తాయి. ఉడికించిన అన్నాన్ని పాలతోనూ నెయ్యితోనూ కూడా కలిపి తీసుకోవచ్చు. మాంసం వంటివి తేలిగ్గా జీర్ణం కావడానికి జీలకర్ర, శొంఠి, మిరియాలు, ఉప్పు అలాంటివి తగు మోతాదులో వేసి బాగా ఉడికించాలండి. దీన్ని అన్నంతో పాటు తింటే రక్త వృద్ధిలో పాటు శిశువు కండరాలు కూడా పటిష్టంగా ఉంటాయట. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్

0: డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425.
2: నెలలో శిశువుకు తల వెంట్రుకలు, గోళ్లు, ఎముకలు, శరీర రంగు మరియు బలం ఏర్పడతాయి. దీంతో పాటు బుద్ధి కూడా ఈ నెలలోనే వృద్ధి చెందుతుందండి. బియ్యంలో ఎక్కువ నీళ్లను పోసి ఉడికించి కానీ, ఉడికించిన అన్నానికి తీయనైన పెరుగును చేర్చి కానీ సేవించాలి. ఈ నెలలో కూడా నెయ్యిని ఎక్కువగా తినడం వల్ల మెదడులో ఉన్న ఎన్నో భాగాలకు మంచి పోషణ అయితే లభిస్తుందండి. ఉత్సాహవంతులైన తెలివిగల బిడ్డల్ని కూడా పొందొచ్చు. ఈ నెలలో ప్రత్యేకంగా పెరుగును తినడం వల్ల దీనిలోని పోషకాలు గర్భపాతాన్ని, అంటే శిశువును పూర్తిగా ఎదగక ముందే బయటికి రావడాన్ని నివారిస్తాయి. ఈ మాసంలో శిశువుకు శరీర వర్ణం ఏర్పడుతుంది. కాబట్టి తల్లి ప్రత్యేకంగా కాశ్మీరీ కుంకుమ పువ్వును 500 మిల్లీగ్రాములు గోరువెచ్చని పాలలో కలిపి రాత్రి నిద్రపోవడానికి ముందైతే తాగాల్సి ఉంటుందండి. దీనివల్ల బిడ్డకు మంచి రంగు లభిస్తుంది. బిడ్డకు శారీరక రంగుతో పాటు శరీర బలం కూడా ఈ నెలలోనే ఏర్పడుతుంది. కాబట్టి దానికి అవసరమైన పోషణని అందించడానికి తల్లి బలవద్ధకంగా ఉండే మాంసాహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా మాంసరసాలు చాలా శక్తి ప్రదాయకంగా ఉంటాయండి. ఈ నెల నుంచి గర్భిణీ స్త్రీకి పాదాలలోను మరియు శరీరంలో వాపు అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని నివారించడానికి పల్లేరు కాయలను పాలతో కాచి అవి వడగొట్టి 100 మిల్లీలీటర్ల పాలను పొద్దున్న మరియు సాయంత్రం భోజనం తర్వాత అయితే తాగాల్సి ఉంటుంది. అటుక మామిడి ఆకుడు కందిపప్పుతో కలిపి ఉడికించి అప్పుడప్పుడు సేవిస్తూ ఉండాలి. వీటిని సేవించడం వల్ల గర్భిణికి మూత్రం ఎక్కువగా వచ్చి శరీరంలో వాపు అయితే తగ్గుతుందండి. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. 7 నెలల్లో కండరాళ్ళు, రక్తం, ఎముకలు పూర్తిగా వృద్ధి చెందడం వల్ల ఈ మాసం పూర్తయ్యేలోగా శిశువు శారీరక నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఈ నెలలో 6వ నెలలో సేవించే ఆహారాన్ని సేవించాలి. శరీరంలో జరిగే అన్ని శారీరక క్రియలకు ఆధారమైన వాత, పిత్త, కఫాలను సమాన స్థాయిలో

ఉంచుకోవడం వల్ల సుఖప్రసవం వీలు పడుతుందండి. తిప్పతీగ, సుగంధి పాల, పాల, శుంఠి, చిరుబెండ వంటి ఔషధాల చూర్ణాన్ని అన్నం లేదా మాంసంలో కలిపి ఉడికించి తినాలి. ఇలాంటి ఆహారం బిడ్డ నాడీ వ్యవస్థ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా చేస్తుంది. గర్భంలోని బిడ్డ కదలికలను క్రమబద్ధపరుస్తుంది. అంతేకాకుండా తల్లికి మలమూత్ర విసర్జనలు సాఫీగా జరిగేలా చేస్తుంది. 7వ నెల నుంచి మలబద్ధకం, నడునొప్పి, పొత్తి కడుపు బిగిసినట్లు ఉండడం వంటి సమస్యలతో గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది కలిగితే వీటిని సేవించడం వల్ల అలాంటి సమస్య ఇకపై ఉండదండి. మారేడు పత్రస్వరసం తీసుకుని దానిలో శుంఠి, పిప్పళ్ళు, మిరియాల చూర్ణం కలిపి 10 మిల్లీలీటర్ల మోతాదుగా 2 పూట్ల ఆహారం తీసుకున్న తర్వాత సేవిస్తే మలబద్ధకం తప్పకుండా తగ్గుతుందండి. మునగపూల చూర్ణం, మారేడు విత్తనాల చూర్ణం సమానంగా కలిపి ఉదయం మరియు సాయంత్రం 5 గ్రాముల చొప్పున తీసుకుంటే పొత్తి కడుపు బిగదీయడం తగ్గుతుంది. ఆముదపు గింజల్ని నలగొట్టి పాలతో ఉడికించి వడగట్టి రాత్రి నిద్రపోయే ముందు తగినంత మోతాదుల్లో తీసుకుంటే నడునొప్పి అయితే తగ్గిపోతుందండి. ఇక 8వ నెలలో తేలికపాటి ఆహారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బార్లీ, బియ్యం మరియు గోధుమలు సమానంగా తీసుకుని పాలను కలిపి ఉడికించాలి, వాటిని సేవించాలి. ఎక్కువ నీటిలో బియ్యం, పెసరపప్పు కలిపి ఉడికించి దానిలో నెయ్యిని చేర్చి పొద్దున్న సాయంత్రం తాగాలి. ఈ విధమైన ఆహారాన్ని సేవిస్తూ సుఖప్రసవానికి ఇప్పుడు చెప్పబోయే ఔషధాలను తీసుకోవాలి. మదీఫలం మూల చూర్ణాన్ని, అతిమధురం చూర్ణాన్ని సమానంగా తీసుకుని నేతితో 2 పూట్ల ఆహారం తీసుకున్న తర్వాత 5 గ్రాములు మోతాదుగా సేవించాలి. పెన్నేరు దుంప చూర్ణాన్ని సమానంగా పాలతో సేవించడం వల్ల కాన్పు తర్వాత శిశువుకు స్తన్యం సమృద్ధిగా లభించడంతో పాటు కాన్పు నొప్పులు తట్టుకునే శక్తి గర్భిణీలకు లభిస్తుంది. ఇక 9వ నెలలో 8వ నెలలో చెప్పిన ఆహారాన్ని మరియు ఔషధాలను ఉపయోగిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనెను పొత్తి కడుపు, నడుం భాగాల్లో కాలిపిక్కల వరకు రాసుకోవాలి. ఈ విధంగా చేస్తే నడుం చుట్టూ ఉన్న కండరాలు బిగదీసినట్లు ఉండడం తగ్గి గర్భిణీలు సులభంగా రోజువారీ పనులు చేసుకోగలుగుతారు. ఈ విధమైన ఆహారం మరియు ఔషధ సేవనతో పాటు గర్భిణీలు తమ మానసిక స్థితిని కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలండి. అంటే కోపం, దుఃఖం, భయం మొదలైన వాటికి లోను కాకూడదు. వీటితో పాటు క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదించి తగిన టెస్టుల ద్వారా బిడ్డ ఎదుగుదల మరియు క్రమాన్ని, తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఓకే లిజనర్స్, మరి నెట్ చిట్కాలు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్యం విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అండ్ స్టేట్ ఇంటూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: And high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid.

బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు సాంఘిక శాస్త్ర పాఠం వింటారు.
1: మానవ మారణ హోమానికి కారణమైన 1914 నుండి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా ఎంతో మంది జనం చనిపోయారు. ధనం, వస్తు సముదాయం నాశనమయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం మిత్రరాజ్యాలు వర్సైల్స్ సంధి షరతులు రూపొందించేటప్పుడు అగ్రరాజ్యాల ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాయి. చిన్న దేశాల ఉద్దేశాలను, ఓడిన జర్మనీ భావాలను ఖాతరు చేయలేదు. పర్యవసానంగా 2వ ప్రపంచ యుద్ధానికి బీజాలు పడ్డాయి. ఇది సంపూర్ణ యుద్ధం. ఎందుకంటే రాజ్యాల వనరులు, రాజ్య కార్యకలాపాలు యుద్ధ ప్రయోజనాలకు సమీకరించబడ్డాయి. 1939 సెప్టెంబర్లో పోలాండ్పై జర్మనీ దాడితో ప్రారంభమైన ఈ యుద్ధం అనేక వినాశనాలతో 1945 ఆగస్టు 14 జపాన్ లొంగుబాటుతో ముగిసింది. సమకాలీన ప్రపంచానికి, రాబో తరాల వారికి కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన 2వ ప్రపంచ యుద్ధ ఫలితం ఏమిటంటే 24 అక్టోబర్ 1945 ఐక్యరాజ్య సమితి స్థాపించబడటం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ నిరంతర ప్రయత్నాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా శాంతి, అంతర్జాతీయ సహకారాలను కాపాడే బాధ్యతలకు అన్ని రాజ్యాలను బద్ధులను చేస్తుంది. ఈరోజు ఈ సంస్థకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
2: ఈరోజు సార్ వచ్చారా? ఈ రోజు రాలేదు ఆయన.
3: నిన్న మ్యాథ్స్ కాపీ నా ఫ్రెండ్ కి ఇచ్చాను.
4: ప్రశాంత్, సమీర్ ఏంటి మాట్లాడుతున్నారు? ఏం జరిగింది?
2: ప్రశాంత్ నువ్వు చెప్పురా,
5: నువ్వు చెప్పు, నువ్వు చెప్పు.
2: చంపేస్తారు, నువ్వు చెప్పురా.
4: సమీర్ లేచి నిలబడు, ఏం జరిగింది?
2: మరి ఏంటంటే టీచర్, 8th క్లాస్ వాళ్ళు మన క్లాస్ బెంచీలు తీసుకెళ్లారు టీచర్. అడిగితేనేమో ఇవ్వమంటూ గొడవ పెట్టుకుంటున్నారు.
4: ఓ, అదా సమస్య. మరి మీరు కూడా గొడవకు సిద్ధమయ్యారా?
6: లేదు టీచర్, మీతో చెప్దామని మేము ఏమీ అనలేదు.
4: వెరీ గుడ్, మంచి పని చేశారు. నేను వాళ్లతో మాట్లాడతాలే
6: టీచర్. మా మధ్య సమస్య వస్తే మీరు పరిష్కరిస్తారు, మరి దేశాల మధ్య సమస్యలు వస్తే ఎలా టీచర్?
4: మంచి ప్రశ్నే వేశావు జావళి. మన ఇంట్లో సమస్యలొస్తే ఏం చేస్తాం? కుటుంబ పెద్ద వద్దకు వెళ్లి పరిష్కరించుకుంటాం, అవునా? అలాగే రాష్ట్రాల మధ్య సమస్యలొస్తే కేంద్రం పరిష్కరిస్తుంది. మరి దేశాల మధ్య సమస్యలొస్తే ఏం చెయ్యాలి?
5: ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేసుకోవాలి కదా టీచర్?
4: వెరీ గుడ్ ప్రశాంత్, కరెక్ట్గా చెప్పావు. ప్రతి దేశం కూడా ఆ సంస్థ మాటను వినేటట్లుగా, ఒప్పందాలను పాటించేటట్లుగా ఏర్పాటు చేయబడాలి. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అటువంటి పరిస్థితే ఏర్పడింది. 2వ ప్రపంచ యుద్ధంలో ఎన్నో కోట్ల మంది చనిపోయారు. లెక్కలేనంత ధననష్టం, ప్రాణనష్టం జరిగింది. అలాగే 3వ ప్రపంచ యుద్ధం వస్తే వినాశకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అమ్మో, అసలు ఆ నష్టాన్ని ఊహించగలమా? ఊహించడానికి మనం భూమి మీద ఉండాలి కదా.
2: మరైతే ఎలా టీచర్?
4: అందుకోసం 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే ఆ నష్టాన్ని ఊహించిన అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ సమావేశమై ఒక పత్రాన్ని విడుదల చేశారు.
6: పత్రమా? ఏం పత్రం టీచర్?
4: అది అట్లాంటిక్ ప్రకటన పత్రం. ఇందులో ఒక దేశాన్ని ఇంకో దేశం ఆక్రమించకుండా ఉండడం, ఆర్థిక ప్రగతి సాధించడం, శాంతియుత వాతావరణం ఏర్పరచడం, పేదరికాన్ని నిర్మూలించడం, నిరాయుధీకరణ లాంటి 8 అంశాలను ప్రస్తావించడం జరిగింది.
5: ఇవి అన్ని దేశాలు ఒప్పుకున్నాయా టీచర్?
4: ఈ ప్రకటన పత్రాన్ని మొత్తం 20 దేశాలు ఆమోదించాయి. ఈ పత్రాన్నే ఐక్యరాజ్య సమితి ప్రకటన అని కూడా పిలుస్తారు.
2: మరి తర్వాత ఏం జరిగింది టీచర్?
4: 1944 బ్రిటన్, అమెరికా, రష్యా ప్రతినిధులు.
6: వాళ్ళెవరు టీచర్?
4: అరే చెప్తున్నానుగా శాంతి, తొందరేంటి. బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్, రష్యా ప్రధాని స్టాలిన్ అమెరికా దేశంలోని వాషింగ్టన్ డంబర్టన్ ఓక్స్ అనే ప్రదేశం వద్ద సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాళ్లు కూడా

0: 11 మంది సభ్యులతో కూడిన భద్రతా మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
1: మరి ఐక్యరాజ్యసమితి ఎలా ఏర్పడింది టీచర్?
0: ఐక్యరాజ్యసమితి ఎలా ఏర్పడిందంటే, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు, దాని యొక్క అనుబంధ సంస్థల ఆవిర్భావం, వాటి విధుల గురించి నేను ఒక చిన్న రోల్ ప్లే తయారు చేశాను. వింటారా మీరు?
2: ఓ వింటాం టీచర్.
3: నేను ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ సంస్థను, ప్రపంచ శాంతి భద్రతను పరిరక్షిస్తాను.
4: ఓ ఐక్యరాజ్య సమితి, నువ్వెప్పుడు పుట్టావు?
3: నేను 1945 ఏప్రిల్లో అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ సమావేశ ఫలితంగా 1945 అక్టోబర్ 24 పుట్టాను.
1: ఏ ఆశయాలతో నువ్వు పుట్టావు ఐక్యరాజ్య సమితి?
3: నేను మానవ హక్కులను ధృవీకరిస్తాను, అంతర్జాతీయ ఒప్పందాలు చేయడం, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను కట్టుబడేటట్లు చేయడం, ప్రపంచ ప్రజల జీవన స్థాయిలను మెరుగుపరిచి సాంఘిక ప్రగతిని సాధించడం, యుద్ధ భయాన్ని ప్రపంచంలో నిర్మూలించడం వంటి లక్ష్యాలతో పుట్టాను.
5: మరి మీ సంస్థలో సభ్యత్వం పొందడానికి ఏ అర్హతలుండాలి?
3: నా ఆశయాలు, లక్ష్యాలను అంగీకరించే ఏ దేశమైనా నా దగ్గర సభ్యత్వం పొందొచ్చు. ఆ పిల్లలు, నాకు ప్రత్యేక పతాకముంది తెలుసా? నీలం రంగుపై రెండు వైపులా ఆలివ్ కొమ్మలతో భూగోళం చిత్రించబడి ఉంటుంది. ఇంకా నాకు 6 ప్రధానమైన అంగాలున్నాయి. అవి ఒక్కొక్కటిగా మీకు పరిచయమవుతాయి.
6: నేను సాధారణ సభను. నా సభకు ప్రతి సభ్యదేశం 5 ప్రతినిధులను పంపుతుంది.
5: ఓ సాధారణ సభ, నీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి?
6: మా సాధారణ సభ యొక్క సమావేశాలు సెప్టెంబర్ నెలలో జరుగుతాయి. అయితే భద్రతా మండలి కోరికపై ప్రత్యేక సమావేశాలు కూడా జరుపుతాను.
5: ఈ సమావేశాల్లో ఏ విషయాలు చర్చిస్తారు?
6: మా సాధారణ సభ సమావేశాల్లో అంతర్జాతీయ శాంతి భద్రతలు, ఇతర అంగాల సభ్యుల ఎన్నిక, కొత్త సభ్యదేశాలను చేర్చుకోవడం వంటి అనేక అంశాలను గురించి నిర్ణయాలు తీసుకుంటాం. ఏదైనా అత్యవసర స్థితి ఉత్పన్నమైతే దానిని మా సాధారణ సభ భద్రతా మండలి దృష్టికి తెస్తుంది.
7: అందరికీ నమస్కారం అండి. నేను భద్రతా సమితినండి. అంతర్జాతీయ శాంతి భద్రతలను నేనే రక్షిస్తానండి.
5: నువ్వే అంటే నీకు సభ్యులుంటారా?
7: అవునవును, నాకు సభ్యులుంటారు. 5 శాశ్వత సభ్యులు, ఇంకా సాధారణ సభ చేత 2 కాలానికి ఎన్నుకోబడే 10 సభ్యులుంటారు.
5: అవును, భద్రతా సమితి వాళ్ళెవరూ చెప్పలేదు.
7: 5 శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలుంటాయి, 10 తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఆసియా దేశాల నుండి 5, లాటిన్ అమెరికా నుండి 2, పశ్చిమ ఐరోపా దేశాల నుండి 2, తూర్పు ఐరోపా నుండి 1 ఎన్నుకుంటాం.
1: మీ భద్రతా మండలి సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి? ఏ విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారండి?
7: జావళి, భద్రతా మండలి కనీసం 15 సమావేశమవుతుంది. అధ్యక్షుణ్ణేమో నెలకొకసారి సభ్యదేశాల నుండి అక్షరక్రమంలో ఎన్నుకుంటారు. ఇక్కడ అంతర్జాతీయ వివాదాలన్నీ పరిష్కరించబడతాయి.
1: వీటో హక్కు అంటుంటారుగా, అదేంటి భద్రతా మండలి?
7: ఓ జావళి, చక్కని ప్రశ్న అడిగావు. ఇందాక నేను చెప్పానే, 5 శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలుంటాయని. అవి వీటో హక్కు కలిగి ఉంటాయి. ఆ హక్కు ద్వారా వారు ప్రతిపాదించిన ఏ తీర్మానాన్నైనా ఓడించే అధికారం కలిగి ఉంటారు.
1: సమీర్ చూడుచూడు, ఐక్యరాజ్య సమితి అంగం ఇంకోటొస్తోంది. ఏం పేరబ్బా అది?
5: అది సాంఘిక ఆర్థిక మండలి.
8: నేను సాంఘిక ఆర్థిక మండలిని. నేను సాధారణ సభ ఆధ్వర్యంలో పనిచేస్తాను.
1: ఓ సాంఘిక ఆర్థిక మండలి, నీకు సభ్యులుంటారా?
8: ఉంటారు. నేను 27 సభ్యులను కలిగి ఉంటాను. వీరి పదవీ కాలమేమో 3. మేము 2 సమావేశమవుతాం.
5: మరి మీరు ఏమేం పనులు చేస్తారు?
8: మేము ప్రపంచ ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడం, అంతర్జాతీయ స్థాయిలో తలెత్తే సామాజిక ఆర్థిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, ప్రపంచ ప్రజలకు ప్రాథమిక హక్కులను కలగజేసి వాటిని పొందడానికి తగిన స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కలుగజేయడం, ఇలా అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తాం.
5: జావలి అటు చూడు, చాలా నెమ్మదిగా కూల్గా వస్తోంది. ఏంటది?
1: ఓ అది ధర్మకర్తృత్వ మండలి. ఇప్పుడు దానికేం పనిలేదుగా, అందుకే కూల్గా వస్తోంది.
5: ఓహో,
9: నేను ధర్మకర్తృత్వ

0: మగ్దలిని. నా ధర్మకర్తృత్వ వ్యవస్థ అజమాయిషిలోని అన్ని రాజ్యాల ప్రజల సాంఘిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాను. వారు స్వాతంత్ర స్వపరిపాలనకు సమర్థులయ్యేలా చూస్తాను.
1: ఇంకా ఉన్నాయా అలాంటి దేశాలు మీ అజమాయిషిలో?
0: లేవు, దాదాపు అన్ని రాజ్యాలు స్వతంత్రమయ్యాయి. ఇప్పుడు నేను సాంఘిక ఆర్థిక మండలితో కలిసి పనిచేస్తున్నాను. సంవత్సరానికి 2 సార్లు నేను సమావేశమవుతాను. శాంతి భద్రతలను పెంపొందించడానికి కృషి చేస్తాను.
2: జావలి, అటు చూడు.
1: ఓ, అదా, అది అంతర్జాతీయ న్యాయస్థానము.
3: అవునవును, నేనే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని.
2: ఓ, అంతర్జాతీయ న్యాయస్థానమా? నీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?
3: నా ప్రధాన కార్యస్థానం హేగ్లో ఉంది. ఇది నెదర్లాండ్స్ దేశంలో ఉంది.
1: అవును, మామూలుగా మా కోర్టులాగే మీకు న్యాయమూర్తులుంటారా?
3: అవును జావళి, మా న్యాయస్థానంలో కూడా న్యాయమూర్తులుంటారు. వీళ్లు మొత్తం 15 మంది.
1: మరి వీరిని ఎవరెన్నుకుంటారు?
3: వీరిని మా అంగాలైన సాధారణ సభ, భద్రతా మండలులు కలిసి ఎన్నుకుంటాయి. వీరి పదవీకాలం 9 సంవత్సరాలు.
2: ఓ, అంతర్జాతీయ న్యాయస్థానమా? మీరు న్యాయమూర్తులను ఎలా ఎన్నుకుంటారు?
3: మా అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులను అంతర్జాతీయంగా ప్రఖ్యాత న్యాయనిపుణుల నుండి ఎన్నుకుంటారు.
1: మీరు ఏమేం పనులు చేస్తుంటారు?
3: జావళి, మేం సభ్యదేశాల వివాదాలను విచారిస్తాము, వాటిపై నిర్ణయాలు కూడా తీసుకుంటాం.
2: మీకు ఇన్ని అంగాలున్నాయి కదా, వీటి అన్ని పనులు అంటే ఉద్యోగులు, వారికి జీతభత్యాలు అన్నీ ఎవరు చూస్తారు?
3: అవి చెయ్యటానికి సచివాలయం ఉందిగా. అదిగో ఫైల్స్ పట్టుకుని వస్తోంది చూడండి.
1: సమీర్ చూడు చూడు.
4: నేను సచివాలయాన్ని అంటే ఐక్యరాజ్య సమితి కార్యాలయాన్ని.
1: ఓహో, నువ్వేం పనులు చేస్తావు సచివాలయమా?
4: నేను సభ్యదేశాల్లో ఇంకా ఐక్యరాజ్య సమితి కార్యాలయాల్లో పనిచేసేందుకు ఉద్యోగులను నియమిస్తాను. వారి సహాయంతో అన్ని పనులు సజావుగా జరిగేట్లు చూస్తాను.
1: మరి మీ సచివాలయానికి ఆఫీసర్ ఎవరు?
4: మా ఆఫీసర్ను సెక్రటరీ జనరల్ అంటారు.
5: ప్రశాంత్, ఎలా ఉంది ఐక్యరాజ్య సమితి రోల్ ప్లే? చాలా బాగా చేశారు టీచర్. మరి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్తారా?
2: ఓ, చెప్తాం టీచర్.
5: ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది?
1: ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 ఏర్పడింది టీచర్.
5: వెరీ గుడ్. ప్రశాంత్ నువ్వు చెప్పు, ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు ఎన్ని?
6: ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు 6 టీచర్.
5: వెరీ గుడ్. జావళి నువ్వు చెప్పు, ఆ 6 ప్రధాన అంగాలు ఏంటేంటో?
1: అవి 1 సాధారణ సభ, 2 భద్రతా మండలి, 3 సాంఘిక ఆర్థిక మండలి, 4 ధర్మకర్తృత్వ మండలి, 5 అంతర్జాతీయ న్యాయస్థానం, 6 సచివాలయం టీచర్.
5: వెరీ గుడ్ జావళి.
7: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు సాంఘిక శాస్త్ర పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని ప్రపంచ శాంతి పరిరక్షణలో యుఎన్ఓ పాత్ర పాఠం వింటారు.
8: పిల్లలు, చరిత్రలో ఎన్నో యుద్ధాల గురించి మనం చదువుకున్నాం. ప్రాచీన కాలంలో తిండి కోసం, పశువుల కోసం, భూమి కోసం యుద్ధాలు జరిగేవి. రాచరిక వ్యవస్థ ఏర్పడిన తరువాత రాజులు తమ గొప్పతనాన్ని చాటుకోవటానికి ఇతర రాజులను జయించటం, రాజ్యాలను ఆక్రమించుకోవటం మొదలుపెట్టారు. మొత్తం ప్రపంచాన్నే జయించాలని కలలు కన్నారు. యుద్ధాలు జరగటానికి ఎన్నో కారణాలు. సీతాపహరణ రామరావణ యుద్ధానికి దారితీసింది. రాజ్యం కోసం దాయాదుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇక చరిత్రలో సింహాసనం కోసం అశోకుడు తన 100 మంది సోదరులను చంపాడని ప్రతీతి. ఆనాటి యుద్ధాల్లో వాడినటువంటి ఆయుధాలు కత్తులు, ఈటెలు, విల్లమ్ములు, గదలు మొదలైనవి.
9: యుద్ధాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా బాధపడేది మామూలు ప్రజలే. యుద్ధాల వల్ల ఎంతో జన నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. హింస వల్ల ప్రతిహింస పుడుతుంది. అందుకనే హింస పనికిరాదని మహాత్ములు చెబుతారు.

0: గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు అహింసను బోధించారు. అయినా యుద్ధాలు ఆగలేదు. మధ్య శతాబ్దాలలో తుపాకీ మందు కనుగొనబడింది. ఇది యుద్ధ స్వరూపాన్నే మార్చేసింది. యుద్ధం జరిగితే మరణించేవారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం ఎంతో పెరిగింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ను కనుగొన్నాడు. యుద్ధంలో అదెంతో బీభత్యాన్ని సృష్టించింది.
1: 1914-1918 సంవత్సరాల మధ్య మొదటి ప్రపంచ యుద్ధం, 1939-1945 సంవత్సరాల మధ్య రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండు యుద్ధాలలో లెక్కలేనంతమంది మరణించారు. అంతకు 10 రెట్లు ఇక్కట్లు పాలై నేటికిని ఆ ఇబ్బందుల్ని అనుభవిస్తున్నారు. ఆధునిక కాలంలో యుద్ధం అంటే ఏమిటో ఈ రెండు ప్రపంచ యుద్ధాలతో తేలిపోయింది. అందుకనే మళ్లీ ఇటువంటి యుద్ధాలు జరగకూడదనే అందరి ఆకాంక్ష. అందుకే మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1919 సంవత్సరంలో నానాజాతి సమితిని ఏర్పాటు చేయటం జరిగింది. అది ప్రపంచ దేశాల మధ్య యుద్ధాన్ని నివారించలేకపోయింది. అందువల్ల రెండవ ప్రపంచ యుద్ధం సంభవించింది. ఆ తర్వాత ప్రపంచ యుద్ధ నివారణ కోసం, అంటే ప్రపంచ యుద్ధ నివారణను కాంక్షించి 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి అనే అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయటమైనది.
0: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనప్పటినుంచి ప్రపంచ దేశాల మధ్య పోరాటాలను, సమీప యుద్ధాలను నివారించడంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించింది. ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్య సమితి ఎంతగానో తోడ్పడింది. ఐక్యరాజ్య సమితి స్వీకరించిన మొదటి సమస్యల్లో ఇరాన్కు, సోవియట్ యూనియన్కు మధ్య తలెత్తిన సమస్య ఒకటి. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి కల్పించుకుని ఇరాన్ నుంచి సోవియట్ యూనియన్ దళాలను ఉపసంహరింపజేసింది. సిరియా, లెబినాన్ నుంచి కూడా ఇదే విధమైన ఫిర్యాదులు అందుకున్న మీదట ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఈ రాజ్యాల నుంచి బ్రిటిష్, ఫ్రెంచ్ దళాలను ఉపసంహరింపజేసింది.
1: డచ్ వలసలైన జావా సుమత్రాలలో జాతీయ ఉద్యమం ప్రబలిపోయింది. స్వాతంత్ర్యం కోసం అక్కడి ప్రజలు ఆయుధాలు చేపట్టారు. యుద్ధ విరమణ సంధి ఒప్పందానికి అంగీకరించేటట్టుగా యుఎన్ఓ, అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, అంటే ఐక్యరాజ్య సమితి డచ్ పై ఒత్తిడి తెచ్చింది. ఆ సంధి ప్రకారం జావా సుమత్రాలు ఇండోనేషియా దేశంగా ఆవిర్భవించాయి.
0: పాలస్తీనా పాలనకు సంబంధించి బ్రిటన్ ఆజ్ఞాపత్రం పొందినప్పటినుంచి అరబ్బులకు, యూదులకు మధ్య పోరాటం బాగా కల్లోలపరిచేదిగా తయారైంది. బ్రిటన్ ఈ సమస్యను 1947 యుఎన్ఓ ముందుంచింది. యుఎన్ఓలోని సర్వప్రతినిధి సభ ఒక కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ యూదులకు ఇజ్రాయెల్ అనే ఒక స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించింది. దీనికి ప్రతిస్పందిస్తూ అరబ్ లీగ్ కొత్త యూదు రాజ్యమైన ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించింది. దీనిపై శాంతియుతమైన పరిష్కారం కనుగొనడానికి యుఎన్ఓ పాలస్తీనాకు ఒక మధ్యవర్తిని పంపే అధికారాన్ని 5 అగ్రరాజ్యాలకు అప్పగించింది.
1: 1950 సంవత్సరంలో ఉత్తర కొరియా దక్షిణ కొరియాపై దాడి చేసింది. అప్పుడు యుఎన్ఓ తన సైన్యాలను ఉత్తర కొరియా మీద పోరాటానికి పంపి ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేటట్లు చేయటంలో శ్రద్ధ వహించింది. ఉత్తర కొరియా దక్షిణ కొరియాపై దురాక్రమణను నిలిపివేసి యుద్ధ విరమణ ఒప్పందం మీద 1953 సంవత్సరంలో సంతకాలు చేసింది. రెండు కొరియాల మధ్య శత్రుత్వాలు ముగిసిపోయాయి.
0: భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన కాశ్మీర్ సమస్యను 1947 సంవత్సరంలో యుఎన్ఓకు పంపటం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం ఏర్పరచడంలో యుఎన్ఓ సఫలమైంది. 1965 సంవత్సరంలో మళ్లీ పాకిస్తాన్ కాశ్మీర్ను ఆక్రమించడానికి భారతదేశంపై దండెత్తింది. యుఎన్ఓ పరిశీలకులను పంపించింది. పాకిస్తాన్, భారతదేశాలకు చెందిన సాయుధ దళాల మధ్య సంఘర్షణలు జరిగాయని ఈ పరిశీలకులు నివేదించారు. యుఎన్ఓలోని భద్రతా మండలి కాల్పులు విరమించాలని

0: 65కు ముందున్న స్థానానికి తమ బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. భారత్ పాకిస్తాన్లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయినప్పటికీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగింది. పాకిస్తాన్ మళ్లీ మరోసారి 1971 డిసెంబర్లో పెద్ద ఎత్తున దాడికి దిగింది. పాకిస్తాన్ ఘోరమైన ఓటమిని చవిచూసింది. పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన తర్వాత శాంతిని పునరుద్ధరించడమైంది. యుఎన్ఓ తీవ్రంగా కృషి చేసినప్పటికీ కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది.
1: 1956 అక్టోబర్లో హంగరీ ప్రజలు తిరుగుబాటు లేవదీశారు. హంగరీ తిరుగుబాటును అణచటానికి రష్యా తన సైన్యాలను పంపింది. 1956 నవంబర్లో ఐక్యరాజ్య సమితిలోని సర్వప్రతినిధి సభ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం ఏమాత్రం జాప్యం లేకుండా హంగరీ నుంచి రష్యా తన దళాలను ఉపసంహరించుకోవాలని కోరింది. అయినప్పటికీ హంగరీ సమస్య అపరిష్కృతంగానే ఉండిపోయింది.
0: ఇలా అపరిష్కృతంగా ఐక్యరాజ్య సమితి వదిలేసిన సమస్యల్లో దక్షిణాఫ్రికా యూనియన్లోని జాతి వివక్ష సమస్య కూడా ఒకటి. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని 1956 సర్వప్రతినిధి సభ ముందుంచింది. 1960 జాతి వివక్ష విధానాన్ని రద్దు చెయ్యమని భద్రతా మండలి దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని కోరింది. కాని ఫలితం శూన్యం. 1962 సర్వప్రతినిధి సభ దక్షిణాఫ్రికాతో దౌత్యపరమైన సంబంధాలు పెంచుతూ ఆర్థికపరమైన ఆంక్షలు విధించటానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 1966 సర్వప్రతినిధి సభ మానవత్వానికి వ్యతిరేకమైన నేరంగా జాతి వివక్షను ఖండించింది. భద్రతా మండలి దక్షిణాఫ్రికా మీద ఆయుధాల వ్యాపారంపై నిషేధాన్ని విధించింది. అయినప్పటికీ ఐక్యరాజ్య సమితి ఈ సమస్యను కూడా పరిష్కరించలేకపోయింది.
1: 1947 జనవరి 10 బ్రిటిష్ యుద్ధ నౌకలకు, ఆస్తులకి, ప్రాణాలకు అల్బేనియా నష్టం కలగజేస్తుందని ఇంగ్లాండ్ ఫిర్యాదు చేసినప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ వివాదాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయానికి పంపడంతో పాటు ఇంగ్లాండుకు నష్టపరిహారం చెల్లించమని అల్బేనియాను కోరింది. 1960 కాంగో సంక్షోభ సమస్యను చేపట్టి కాంగోను అరాజకత్వం, అంతర్యుద్ధం, రాజకీయపరమైన ఆందోళన, శాసనాధికారాల్లాంటి పరిస్థితుల నుంచి కాపాడింది. 1962 క్యూబా సంక్షోభాన్ని కూడా పరిష్కరించింది. 1967 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని నివారించడంలో ఐక్యరాజ్య సమితి విజయం సాధించింది.
0: సూయజ్ కాలువ సంక్షోభంలో కూడా ఐక్యరాజ్య సమితి కలగజేసుకుని కాలువను నౌకాయానానికి సిద్ధం చేసింది.
1: 1965 తూర్పు మధ్యధరాలోని ఒక ద్వీపం అయినటువంటి సైప్రస్లో గ్రీకులు, టర్కులు మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీ సైప్రస్ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా సంయమనం పాటించాలని అన్ని దేశాలను కోరింది. అయినా 1967 పరిస్థితి బాగా దిగజారిపోయింది. అప్పుడు యుఎన్ఓ, యుఎస్ఏ, నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ల త్రిసభ్య కమిటీ సైప్రస్పై ఒక ఒప్పందాన్ని రూపొందించి దాని ప్రకారం గ్రీకు టర్కుల యుద్ధ సైన్యాలను సైప్రస్ నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. అయినా 1975 ఫిబ్రవరి 13 సైప్రస్లో టర్కిష్ ప్రజలున్న ప్రాంతాన్ని ప్రత్యేక రాజ్యంగా ప్రకటించుకున్నారు.
0: దక్షిణ రొడీషియాలోని శ్వేతజాతి అల్పసంఖ్యాక వర్గం 1965 ఏకపక్షంగా స్వతంత్రం ప్రకటించుకుంది. అప్పుడు ఐక్యరాజ్య సమితి కలగజేసుకుని దక్షిణ రొడీషియాపై కొన్ని ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. 1968 మరలా పూర్తి సైనికపరమైన ఆంక్షలు విధించింది. 1976 దక్షిణ రొడీషియా ప్రధానమంత్రి యాన్ స్మిత్ అప్పటినుంచి 2 లోపు అధిక సంఖ్యాకులైన నల్లజాతి వారికి అధికారం బదిలీ చేయడానికి అంగీకరించాడు. 1978 మార్చి 1 దీన్ని అమలు చేశాడు. ఆ తరువాత 1980 దక్షిణ రొడీషియాలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాబర్ట్ ముగాబే విజయం సాధించాడు.
1: అయితే చెకోస్లోవాకియా నుంచి సోవియట్ యూనియన్ దళాలను ఉపసంహరించడంలో ఐక్యరాజ్య సమితి విజయం సాధించలేకపోయింది.
0: 1973లో ఈజిప్ట్ సిరియాలు ఇజ్రాయెల్పై దాడి చేశాయి. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణ సంధి అమల్లోకొచ్చింది. అలాగే పాలస్తీనా విమోచన సంస్థకు శక్తివంతమైన స్థానమే లెబనాన్పై ఇజ్రాయిల్ 1982లో పెద్ద ఎత్తున దాడి చేసింది. పాలస్తీనా విమోచన సంస్థ గురిల్లాలు ఇజ్రాయిల్ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జోక్యంతో అక్కడ శాంతి ఏర్పడింది.
1: 1980 సెప్టెంబర్ 21న ఇరాక్ ఇరాన్పై దురాక్రమణకు పాల్పడింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగింది. యుద్ధం నిలపడానికి ఐక్యరాజ్య సమితి అనేక ప్రయత్నాలు చేసింది, కాని ఆ ప్రయత్నాలు ఏవీ విజయవంతం కాలేదు.
0: ఐక్యరాజ్య సమితి ప్రపంచశాంతి విషయంలోనే కాక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో కూడా సహాయకారిగా ఉంటూ ఉంది. ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి, సంపూర్ణ ఉద్యోగతను సాధించటానికి, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి కృషి చేస్తూ ఉంది. ఐక్యరాజ్య సమితిలోని ఆరోగ్య సంస్థ ద్వారా మలేరియా, క్షయ, మసూచి, కుష్టి లాంటి వ్యాధులను అరికట్టడానికి ఐక్యరాజ్య సమితి ఎంతో కృషి చేస్తూ ఉంది. విద్య, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో ద్వారా అక్షరాస్యత నిర్మూలనకు ఐక్యరాజ్య సమితి ఎంతగానో కృషి చేస్తూ ఉంది. ప్రపంచంలో శాస్త్ర విజ్ఞానాన్ని ప్రసరింపచేస్తూ ఉంది.
1: సర్వమానవ సౌభ్రాతృత్వం, సమానత్వం, స్వేచ్ఛ అన్న పునాదిరాళ్ల మీద ప్రపంచ శాంతి సౌధం నిర్మాణం జరగాలంటే ఒక అంతర్జాతీయ సంస్థ మనకు ఉండాలి. ప్రస్తుతం తప్పైనా ఒప్పైనా అన్ని దేశాల అభిప్రాయాలకు ఐక్యరాజ్య సమితి ఒక వేదికగా ఉంటుంది. రాజకీయంగా ఇది కొన్ని విజయాలు సాధించింది. చాలా వివాదాల పరిష్కారంలో తన వంతు పాత్ర నిర్వహించింది. అంతర్జాతీయ విస్ఫోటనకు దారితీసే అన్ని వివాదాలలో ఐక్యరాజ్య సమితి ఇప్పటి వరకు ప్రయోజనకారి అయిన పాత్రను పోషించింది, ఇక ముందు కూడా పోషిస్తుంది. అన్ని దేశాల మధ్య, ముఖ్యంగా అగ్రదేశాల మధ్య సహకారం సాధించటమే ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆ లక్ష్యాన్ని సాధిస్తుందనే ఆశిద్దాం.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు మరియు ప్రపంచ శాంతి పరిరక్షణలో యుఎన్ఓ పాత్ర అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

చర్రగండి చర్రగండి చర్రగండి, తాతలమ్మ చక్కటేసుకొచ్చనండి. చర్రగండి చర్ర

జరగండి జరగండి జరగండి, గూగుల్ తిక్కిన గుంసు వచ్చనండి. జరగండి జరగండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సంతింపికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
3: ఫోన్ 0881622345.

0: ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదిరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులకి లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్స మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-237-96-23-7295. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్

0: కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి.
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరేపట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి విష్ణునామాన్ని జపించే గృహంలో సర్వత్రా మంగళం జయం కలుగుతుంది. మరి నిద్ర లేచినప్పుడు విష్ణునామం, నిద్రకు ముందు మాధవనామం, భోజన కాలంలో గోవిందనామం. సర్వకాల సర్వావస్థలయందు మధుసూదన నామం జపించే మానవులకి జన్మ జన్మాంతర పాపాలు నశించడమే కాక ఇహలోక సౌఖ్యాలన్నింటినీ కూడా పొంది అంత్యమున మోక్షపదాన్ని పొందుతారు కదండి. అంటే విష్ణునామాన్ని జపించే గృహంలో ఏంటంటే సర్వత్రా కూడా మంగళం జయం కలుగుతాయన్నమాట. మరి నిద్ర లేచినప్పుడు ఏంటంటే విష్ణునామాన్ని తలుచుకోవడం, మరి నిద్రకు ముందు నిద్రపోయేటప్పుడు మాధవనామాన్ని తలుచుకోవడం, ఇక భోజన కాలంలో గోవిందనామాన్ని తలుచుకోవడం. మన పూర్వకాలం మన పెద్దలు కూడా చూడండి, గోవింద గోవింద అంటూ భోజనాలు స్టార్ట్ చేసేవారు. మరి అలానే భోజనాలు అయిపోయిన తర్వాత కూడా గోవింద కొట్టే భోజనాలు లేచేవారు కదండి. మరి అలానే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా మధుసూదన నామం జపించే మానవులకి మరి జన్మ జన్మాంతర పాపాలు నశించడమే కాకుండా ఇహలోక సౌఖ్యాలన్నింటినీ కూడా పొంది అంత్యమున మోక్షపదాన్ని పొందుతారు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. చౌటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు ఎఫ్ఎంకి శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి అందరికీ కూడా. మరి అలానే జీవిత చక్రం చిత్రం నుండి బతుకమ్మ ఉయ్యాలు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోమే ముందు మరి ఈరోజు సాటర్డే శనివారం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి అందరు భక్తులు కూడా దైవం ఎటు తిరిగి ఉంటే అటు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ భక్త కనకదాసు విషయంలో మాత్రం భగవంతుడే ఆయన ముఖాన్ని కనకదాసు ఉన్న వైపుకు తిప్పి తన దర్శనం ఇచ్చాడు కనకదాసుకి. మరి ఆ విషయాలు తెలుసుకుందామా. మరి భగవంతుడి ఎడ ఆయనకున్న మొక్కవోని ఆ విశ్వాసమే ఆయన్ని భక్తాగ్రంగ్యంలో ఒకనిగా తీర్చిదిద్దింది. అయితే కనకదాసు బాల్యం ఏమీ కూడా నెల్లేరు మీద బండి నడక్కాదు. ఆయన తండ్రి బీరప్ప మరి కృష్ణదేవరాయలు పాలించే రోజుల్లో ఒక పశువుల కాపరి. మరి తర్వాత రాజ్య అవసరాల రీత్యా యుద్ధ విద్యలు నేర్చుకుని రాయలవారి కొలువులో సైనికుడుగా పనిచేశాడు. ఇక తల్లి బుచ్చమ్మ వారు కులం రీత్యా ఆ రోజుల్లో అగ్రవర్ణం వారు కాకపోయినా ఆ దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటూ చుట్టుప్రక్కల మంచి పేరు తెచ్చుకున్నారు. మీద మిక్కిలివారు వెంకటేశ్వర స్వామి భక్తులు. చాలా రోజులు వారికి సంతానం కలగలేదు. వారు వెంకటేశ్వర స్వామిని పరిపరి విధాల ప్రార్థింపగా వారి భక్తికి మెచ్చి ఒక పుత్రుణ్ణి ప్రసాదించాడు వెంకటేశ్వరుడు ఆ దంపతులకి. ఆ పిల్లవాడికి తిమ్మప్ప అని పేరు పెట్టుకుని గారాభంగా పెంచుకోసాగారు వారు. మరి గారాభం వలన తిమ్మప్పకి చదువు అవ్వలేదు. తండ్రి సైనికుడు కావడం వలన తండ్రి ద్వారా కత్తిసాము కర్రసాము నేర్చుకుని ఒక లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉండేవాడు. అలా తిమ్మప్ప రోజులు గడిపేస్తూ ఉండగా అతని తల్లిదండ్రులు గతించారు. మరి కట్టుకున్న భార్య కూడా చనిపోయింది చిన్న వయసులోనే. ఇక ఆ విధంగా తిమ్మప్ప ప్రజల మధ్యలోనే ఉన్నా అతనిని అభిమానించేవారు ఒక్కరు కూడా లేకుండా పోయారు. దానివలన కూడా తిమ్మప్ప అంత బాధపడలేదు. కానీ అతనికి ఒకటే బాధ పట్టుకుంది. ఉన్నట్లుండి ఆదికేశవస్వామి తిమ్మప్ప కలలో తరచూ కనబడుతూ ఏదైనా వరమిస్తాను కోరుకోమని విసిగించేవాడు. మరి తిమ్మప్ప కూడా తనకు ప్రాపంచిక సుఖాల మీద వ్యామోహం తగ్గలేదని తనకాయన వరాలు భక్తి మోక్షం అవసరం లేదని తెగేసి చెప్పేవాడు గాదికేశవస్వామికి ఎప్పుడు కలలో కనిపించినా సరే. మరొకసారి శత్రురాజుల మీద చేసిన యుద్ధంలో తిమ్మప్ప కూడా పాల్గొని బాగా గాయపడ్డాడు. స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలో ఆదికేశవస్వామి మళ్ళీ కనిపించి వరం కోరుకోమన్నాడు. తిమ్మప్ప మామూలు ధరలు, స్వామి నువ్వు నా వెంట ఎందుకు పడుతున్నావు? ఎందరో భక్తులు నీ దర్శనం కోసం నీ వరాల కోసం అడుగుతూ ఉంటారు కదా, వారిని సంతోష పెట్టరాదు అని విసుగ్గా అడిగాడు భగవంతుణ్ణి తిమ్మప్ప. దానికి స్వామి కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతో, మరి తిమ్మప్ప నువ్వు దెబ్బ తగిలి బాధలో ఉన్నట్లున్నావు. నేను నీ వెనకనే ఎందుకు తిరుగుతున్నానో కారణం చెప్తాను విను. నీ పూర్వజన్మలో నువ్వొక ప్రసిద్ధ పండితుడివి, నా భక్తుడివి, నీ యొక్క ప్రారంధ కర్మల వలన ఈ జన్మలో నాయందు మనసు లగ్నం చేయలేకపోతున్నావు. నీ సంచిత ఫలం ఇప్పుడు నీకు అక్కరకు వచ్చే సమయం ఆసన్నమైంది అని మృదువుగా చెప్పాడు ఆదికేశవస్వామి. మరి తిమ్మప్పకు సంచితం ప్రారబ్ధం అనేవి అర్థం కాకపోయినా విషయం ఏదో కొంచెం అర్థమవుతున్నట్లు అనిపించింది. అయితే తన సాధారణ మొండితనంతోనే దేవునితోనే బేరమాడసాగాడు. స్వామి నువ్వు చెప్పేదంతా నేను నమ్మాలంటే కనుక నాకున్న ఈ గాయాలు నొప్పులు వెంటనే తగ్గించు, అప్పుడు నువ్వు చెప్పినట్లు చేస్తా అంటాడు తిమ్మప్ప. ఇక ఆదికేశవస్వామి వెంటనే తన కరస్పర్శతో తిమ్మప్ప యొక్క నొప్పులను మటుమాయం చేశాడు. ఇక దైవ స్పర్శ తగిలిన తిమ్మప్ప దిక్కును లేచి కూర్చున్నాడు. ఇక చూస్తే భగవానుడు అంతర్ధానమయ్యాడు. మరి నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకుందాం. ఇక అలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే మరి భక్త కనకదాసు గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మరి ఆదికేశ్వర స్వామి వెంటనే తన కరస్పర్శతో తిమ్మప్ప యొక్క నొప్పులను మటమాయం చేసేశాడు. ఇక దైవ స్పర్శ తగిలిన తిమ్మప్ప దిక్కున లేచి కూర్చున్నాడు. ఇక భగవానుడు అంతర్ధనమయ్యాడు. ఇక మరుక్షణం నుంచి తిమ్మప్పకు భగవంతునిపై ఆలోచనలు అధికమవ్వసాగాయి. మరి భగవంతుని స్మరణ లేకుండా ఉండలేకపోయేవాడు. ఇక ఆ సంఘటన తరువాత వెంటనే ఆదికేశవ స్వామి దేవాలయానికి పరిగెత్తి దర్శనం కోసం లోపల అడుగు పెట్టబోతుండగా ద్వారాలు మూసుకున్నాయి. స్వామి, నాలో జ్ఞానద్వారాలు తెరిపించి నీ దర్శన భాగ్యం మటుకు కలగకుండా కోవెల ద్వారాలు మూసినావా అని పరితపిస్తూ కీర్తనలు ఆసువుగా పాడసాగాడు. నీవు గజరాజు పిలుపు మేరకు లక్ష్మీదేవి చెంత ఉన్నా వెంటనే వెళ్ళి మకరిని సంహరించావు. ప్రహ్లాదుడు అనే బాలుడి కోరిక మేరకు స్తంభంలో నుంచి దర్శనమిచ్చి రక్షించావు. అందరికీ అంత దయామయుడిగా ఉండి నా విషయంలో ఎందుకు క్రూరంగా ఉన్నావు? తలుపులు తీసి దర్శనమియ్యవా అంటూ వేదనతో తిమ్మప్ప ప్రార్థించసాగాడు. పిచ్చివాని వలె ఏడవసాగాడు స్వామి దర్శనం కోసం. ఆ గుడి తలుపులకు తన నుదుటిని బాదుకోసాగాడు. రక్తం చిమ్మింది. భగవంతుడికి తిమ్మప్పకు పరీక్షించదలుచుకోలేదు. తలుపులు తెరుచుకున్నాయి. తిమ్మప్పకు ఆదికేశవస్వామి దర్శనం అవగానే మధురమైన పాట అతని నోటి నుండి వెలువడింది. దేవా, నేను నీ దాసుడను. నా చివరి శ్వాస వరకు నీ నామమే స్మరిస్తాను. జన్మ జన్మలు ఎత్తి నీ మహిమలను వ్యాప్తి చేస్తాను అంటూ ఆర్తిగా కీర్తిస్తూ సంపూర్ణ శరణాగతి పొందాడు తిమ్మప్ప. ఆనాటి నుండి తిమ్మప్ప కనకదాసుగా నామాంతరం చెందాడు. అతని ప్రవర్తనలు అద్భుతమైన మార్పు వచ్చింది. శారీరక సుఖాలపై అనురక్తి దక్కింది. భగవంతునిపై ఆర్తి హెచ్చింది. కనకదాసు ఆలోచనలన్నీ కూడా స్వామి చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. మరొకరోజు ఆదికేశవ స్వామి కనకదాసు కలలో కనిపించి అతనిని వ్యాసరాయ అనే గురువు వద్దకు జ్ఞాన సముపార్జన కోసం వెళ్లమని చెప్పాడు. ఇక అదేవిధంగా కనకదాసు హంపీలో ఉన్న వ్యాసరాయుని దర్శనం చేసుకుని జ్ఞాన భిక్షకై ప్రార్థించాడు. అంతటి గురువు కూడా కనకదాసు నిమ్నజాతి వాడని అతనికి విద్యను ఉపదేశించడానికి నిరాకరించాడు. కనకదాసు ఎంతకు గురువును వదిలి వెళ్లడానికి ఇష్టపడకపోయేటప్పటికీ అతనిని వదిలించుకోవడానికి వ్యాసరాయుడు ఎదురుగా ఒక దున్నపోతు కనిపిస్తుంటే దున్నపోతు నామాన్నే మంత్రంగా ఇచ్చి జపించమని పంపించేశాడు. ఇక గురువు మీద అచంచల మీద భక్తితో కనకదాసు అదే నామాన్ని ఏకాంత ప్రదేశంలో జపిస్తూ ఉండగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతు ఎక్కి వచ్చి వరం కోరుకోమనగా, దేవా, నాకేమీ కోరికల్లో, మా గురువుగారికి ఏమైనా ఉన్నాయేమో కనుక్కోమని చెప్పగా ఆ దున్నపోతు గురువుగారిని వరం కోరుకోమంది. ఈ హఠత్ సంఘటనకు గురువుగారికి ఉచ్చమటలు పోశాయి. అయినా వచ్చిన అవకాశం వదులుకోవడం ఇష్టంలేక తమ ఆశ్రమానికి పక్కగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఒక పెద్ద బండరాయిని తొలగించి నీటి ప్రవాహం సుగమం చెయ్యమని చెప్పాడు. ఆ విధంగా చేయబడిన స్వరంగం కనకతూములు అనే పేరున చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. మరి ఈ సంఘటన తరువాత వ్యాసరాయునికి కనకదాసు భక్తి విశ్వాసాలు అవగతమయ్యాయి. అంతటి భక్త శిఖామణి కనకదాసు. ఒకప్పుడు కనకదాసు గారి గురువు వ్యాసరాయులు తన శిష్యులు

అందరినీ పిలిచి తలా ఒక మధుర ఫలాన్ని ఇచ్చి ఆ పండును ఎవరూ చూడకుండా రహస్యంగా తినమని చెప్పాడు. మరి గురువుగారు చెప్పిన అంతరార్థం గ్రహించలేక ఒక శిష్యుడు దుప్పటిని తన మీద కప్పుకుని ఎవరూ చూడటం లేదని భావించి ఆ దుప్పట్లో కూర్చుని ఆ ఫలాన్ని ఆరగిస్తే వేరొక శిష్యుడు దగ్గర్లో చెట్టు చిటారు కొమ్మ మీదకి ఎకవరకి ఆకుల మధ్యలో కూర్చుని తృప్తిగా పండుతున్నాడు. ఇక ఇంకొక శిష్యుడు సామాన్లు దాచి చీకటి గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా ఆ పండు యొక్క రుచిని ఆస్వాదించాడు. అయితే ఒక శిష్యుడు మాత్రం విచారంగా ఆ పండు తీసుకుని వచ్చి గురువుగారి ముందు నిలబడ్డాడు. గురువుగారికి ఆశ్చర్యం వేసి, నాయనా ఏమైంది, నీవెందుకు ఫలం ఆరగించలేదు అని ప్రేమగా అడిగాడు. మరి గురువర్యా, నేను పాపాత్మను, గురువుగారు చెప్పినట్లు చేయలేకపోయాను, నన్ను క్షమించండి. నేను అనేక చోట్లకు వెళ్ళి పండు తిందామని ప్రయత్నించాను, కానీ ఎక్కడికి వెళ్ళి పండు నోట్లో పెట్టుకుందామని అనుకున్నా ఆ భగవంతుని దర్శనం అవుతూ వచ్చింది. నేను ఒంటరిగా ఉన్న ఆలోచన కలగడం లేదు అని విచారంగా వినయంగా బదిలిచ్చాడు ఆ శిష్యుడు. అతడి కనకదాసు. గురువు వ్యాసరాయుల వారిని కనకదాసు సమాధానం ఎంతో విస్మయానికి గురి చేసింది. ఇక మరొకసారి కూడా మరి వ్యాసరాయుల వారు తమ పూజా మందిరంలో భగవంతునికి మానసిక పూజ నిర్వహిస్తూ ఒక పూలహారాన్ని భగవంతుని మెడలు వేస్తున్నట్లుగా ఊహిస్తూ తలపై ఉన్న కిరీటం అడ్డు వస్తోందని భగవంతుని తలపై కిరీటం తీస్తున్నట్లుగా మానసికంగా భావిస్తున్నారు. మరి అంతలో కనకదాసు అడ్డుగా వస్తూ, గురువర్యా, ఆ కిరీటమేమో పెద్దది, పూలదండ చిన్నదిగా ఉంది, మరి పూలదండ పాదాల దగ్గర పెట్టకూడదు అంటూ దూరంగా కూర్చున్నాడు. ఆ మాటలతో మరొకసారి గురువుగారిని దిగ్భ్రాంతికి గురి చేశాడు కనకదాసు. లిజినెస్ మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గుంటూరు జిల్లా దాసరిపల్లె నుండి తిరుపతమ్మ గారు, వెంకట సంజీవరెడ్డి గారు, హృషికేశవరెడ్డి గారు, శివదాసురెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు, రమణమ్మ గారు, సావిత్రి గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, శుభోదయం, శుభ శనివారం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ శనివారం. మరి ఈరోజుకో ప్రత్యేకత కూడా ఉంది మేడం అంటున్నారు, అదే పెద్దల అమావాస్య అని చెప్పేసి అంటున్నారు. అలానే మరి మీరు చెప్పే టాపిక్స్, పురాణ కథలు చాలా చాలా చక్కగా ఉంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మాకోసం లక్షాధికారి చిత్రం నుండి అందాల మేడ ఉంది, అందాల పామ ఉంది అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజ్నెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరలానే భక్త కనకదాస్ గురించి చాలా చక్కని విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదా. అంటే వ్యాసరాయలు వారు ఏంటంటే తమ పూజా మందిరంలో భగవంతుడికి మానసికంగా పూజ నిర్వహిస్తూ, అంటే ఒక పూలహారాన్ని భగవంతుని మెడలో వేస్తున్నట్లుగా ఊహిస్తూ, మరి తలపై ఉన్న కిరీటం అడ్డొస్తోందని భగవంతుని తలపై కిరీటం తీస్తున్నట్లుగా మానసికంగా భావిస్తున్నారు. మరి అడ్డుగా వచ్చిన కనకదాస ఏం చేశాడు, గురువర్యా ఆ కిరీటం చూస్తే పెద్దది, పూలదండము చిన్నదిగా ఉంది, పూలదండను కాస్త పాదాల దగ్గర పెట్టకూడదా అంటూ దూరంగా కూర్చున్నట్ట. ఇక ఆ మాటలతో మరొకసారి గురువు గారిని దిగ్భ్రాంతికి గురి చేశాడు కనకదాస్ అన్నమాట. అంటే మానసిక పూజ చేసుకుంటున్న గురువుగారు చూసిన దృశ్యం కనకదాస చూడటమేంటి, దానికి స్పందించడం ఏమిటి అని ఆశ్చర్యపోతూ గురువుగారు కనకదాసుని జీవన్ముక్తినిగా తెలుసుకున్నాడు. మరికొన్నాళ్లకు కనకదాసు తీర్థయాత్రలు చేయ సంకల్పించి మరి గురువుగారి అనుమతితో పర్యటిస్తూ అనేక పవిత్ర జలాల్లో స్నానాలు చేస్తూ అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకోసాగాడు. మరి ఆ పర్యటనలో భాగంగానే తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళగా కనకదాసు రాకను వెంకటేశ్వరుడు గుర్తించి గుడికి సంబంధించిన మహంతును కనకదాసుకు ప్రత్యేక దర్శనం చేయించమని ఆదేశించాడు. కానీ మహంతు అతి సామాన్యునిగా ఉన్న కనకదాసును గుర్తించలేకపోయాడు. కనకదాసేమో దర్శన భాగ్యం దొరకక ముఖద్వారం వద్దనే తారట్లాడసాగాడు. మరి అదే సమయంలో భగవంతునికి అలంకరించే నగలు కొన్ని మాయమైనట్లు అధికారులు గుర్తించి ఆలయం ఎదుట అనవసరంగా తిరుగుతున్నాడని భావించి కనకదాసును దొంగతనం నేరంపై బంధించారు. కొరడా దెబ్బలతో హింసించారు. ఇక కనకదాసు స్పృహ తప్పి పడిపోగా ఆర్తత్రాణ పరాయణుడైన వెంకటేశ్వరుడు మహంతు కలలో కనిపించి ఆయనపై కోపం ప్రదర్శించి గౌరవంగా దర్శనం చేయించమని నేను ఆదేశిస్తే కొరడా దెబ్బలు తినేటట్లు నా భక్తుణ్ణి చేస్తావా అని కన్నెర్ర చేయగా మహంతు హడలిపోయి అప్పటికప్పుడు అర్ధరాత్రి కనకదాసును విడిపించి సపర్యలు చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించి ప్రత్యేక దర్శనం చేయించాడు కనకదాసుకి. కనకదాసుకు స్వామి దర్శనం కాగానే పోయిన నగలు దొరికినట్లుగా మహంతుకు వర్తమానం వచ్చింది. మరి కనకదాసుకి మహంతుకి ఇద్దరికీ అర్థమైంది స్వామివారి యొక్క లీల. ఇక అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కనకదాసు ఉడిపి క్షేత్రానికి చేరుకున్నాడు శ్రీకృష్ణ దర్శనానికి. అక్కడ కనకదాసుకి నిమ్మనజాతి వాడని దర్శనం నిరాకరింపబడింది. శ్రీకృష్ణుని దర్శనం చేసుకోకుండా తిరిగి వెళితే తన జన్మ వృధా అని బాధపడి కనకదాసు అక్కడి నిర్వాహకులను ఎంతో ప్రాధాయపట్టాడు దర్శనానికి అనుమతించమని. కానీ అతని మొర వినేవాళ్ళు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు, ఎవరి హృదయమూ కరగలేదు. ఇక మానవుల కరుణ తనకు లేదని తెలుసుకుని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ గుడికి ఒక ప్రక్కగా కిటికీ వద్ద నిలబడి వెక్కి వెక్కి ఏడవసాగాడు దర్శనం కోరుతూ.

మరి ఒడిపిలో అప్పుడే ఒక పరమాద్భుతం జరిగింది. హృదయాలు ఉన్న మానవులు రాతి గుండెలతో దర్శనం నిరాకరిస్తే రాయిలో ఉన్న పరమాత్మ ఒక్కసారిగా తన దిశను మార్చుకుని తన రూపాన్ని కనకదాసు విలపిస్తున్న కిటికీ వైపుకు త్రిప్పి కనకదాసుకు సంపూర్ణ దర్శనమిచ్చాడు. ఇచ్చినవాడు ఇక అలానే ఉండిపోయాడు. తన భక్తుడు కనకదాసుకు పరమానంద దర్శన భాగ్యం కలిగించాడు. మరి ఈనాటికి కూడా ఉడిపి శ్రీకృష్ణ దర్శనం అందరూ భక్తులు కిటికీ ద్వారా చేసుకోవడమే ఆనవాయితీ అయిపోయింది. అది కనకదాసు కిటికీ అని పిలువబడుతోంది. మరి భక్త కనకదాసు 90 ఏళ్ళు నిండు జీవితం గడిపాడు. వేల కొద్దీ కీర్తనలు రచించాడు. అనేక దేవాలయాలు కట్టడానికి కారణభూతుడయ్యాడు. అనేక మంది భక్తులుగా మారి వైరాగ్య జీవితం గడపడానికి మార్గదర్శకంగా నిలిచాడు. మరి భక్త కనకదాసు జీవితమే భగవంతుని యొక్క అస్తిత్వానికి నిదర్శనం. ఏమంటారు లిజినెస్? మరి భక్త కనకదాసు గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక్కడ ఈనాడపడిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం లింగరాజు గారు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి లిజినెస్ అందరికీ కూడా పెద్ద హాయ్ అంటున్నారు. లిజినెస్ అందరికీ కూడా మీ తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా పెద్ద హాయ్ అండి. మరి చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు కాబట్టి ఒక మంచి పాట, అన్నమయ్య చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బిట్వల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. కళని నడుమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి అక్టోబర్ 10 మరి ఈరోజు ప్రముఖ దర్శకులు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి అనగా కేఎస్ఎస్ రాజమౌళి గారి పుట్టినరోజు. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయగలరు అంటున్నారు. మరి రాజమౌళి గారు తీసిన సినిమాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆయన చిత్రాలన్నీ కూడా రాశులు తక్కువే అయినా వాసులు చాలా విజయవంతమేను అన్న విషయం జగమెరిగిన సత్యం. మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటున్నారు. అలానే అక్టోబర్ 10 మరి ఈరోజు ప్రముఖ నవ్వుల రాజు అలీ గారి పుట్టినరోజు. ఆయనకు సినిమాల్లో బాలనటునిగా గుర్తింపు తెచ్చిన చిత్రం మరి 1981లో భారతీరాజ దర్శకత్వంలో కార్తీక్ బుచ్చల అరుణ హీరో హీరోయిన్గా నటించిన తొలి చిత్రం సీతాకోకచిలుక చిత్రమే అయినా అంతకన్నా ముందే 1977లో మరి కె విశ్వనాథ్ గారు తీస్తున్న ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంలో మొదటిసారిగా బాలనటునిగా నటించడం జరిగింది అంటున్నారు. మరి ఆయన నటన బాగుందని వరుసగా దేవుడు మావయ్య, గరాన దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి వంటి చిత్రాల్లో నటించి అవకాశాలు లేనందువల్ల చెన్నై నుండి రాజమండ్రి వచ్చేయడం జరిగింది అంటున్నారు. ఇక సీతాకోకచిలుక చిత్రం నుండి మరి అప్పటి నుంచి కూడా ఆగకుండా ఆయన నటిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా 1100 చిత్రాలు సుమారుగా నటించడం జరిగింది అంటున్నారు. అలానే అలీ గారు కూడా ఇలానే మరెన్నో చిత్రాల్లో నటించాలని, మనందరినీ తన నటనతో నవ్వించాలని కోరుకుంటూ ఆయనకు మరోమారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటున్నారు. అలానే డైరెక్టర్ రాజమౌళి గారికి, హాస్యనటులు కొన్ని హాస్య చిత్రాల్లో హీరోగా కూడా చేసిన అలీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. ఇక అలానే అక్టోబర్ 10 హాస్య నటులు మరియు అమృతం టీవీ సీరియల్లో మరి ఆంజనేయులు పాత్రలు అత్యద్భుతంగా నటించి ఎందరెందరి అభినందనలు అందుకున్నటువంటి గుండు హనుమంతరావు గారి జయంతి అంటున్నారు. మరి వారికి అలానే అక్టోబర్ 10 రోజు తన తొలి చిత్రాన్ని తన ఇంటి పేరేమో అనిపించుకున్న మరో హాస్యనటులు కళ్ళు చిదంబరావు అనగా కళ్ళు చిదంబరావు గారి జయంతి. మరి వీరిద్దరికీ కూడా నివాళి తెలియజేస్తున్నాను అంటున్నారు. మరి ఈ సందర్భంగా కళ్ళు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచించి వారు ఆలపించినటువంటి తెల్లారింది లేవండోయ్ కుకురుక్కు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా ఈ నడుపుని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే అనంతపూర్ నుండి మధుసూదన్ రెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, మరి చాలా రోజులు అవుతుంది మేడం అని చెప్పి అంటున్నారు, మెసేజ్ చేసి అంటున్నారు. మరి అలా ఈరోజు ప్రోగ్రామ్ వింటున్నా సరదాగా కాసేపు కార్యక్రమాన్ని అని చెప్పి అంటున్నారు. అలానే ఒక మంచి మాట మేడం అంటున్నారు, మరి నీకు రావాల్సింది ఎవ్వరూ ఆపలేరు, నీది కానిది ఎంత ప్రయత్నించినా నీ దగ్గర నిలవదు అని చెప్పేసి అని అంటున్నారు. అందుకే బాధపడకు, మరి కృష్ణుడిపై భారం వేసి ముందుకు నడువు అని చెప్పి అంటున్నారు. అలానే మరి మీరు చెప్పినటువంటి మంచి మాట, మీరు అన్నట్లు గోవింద అని భోజనానికి ముందు పెట్టేవారు. అయితే పూర్వం పెళ్లి ఇంట్లో మరి మాసింగాల బంతుల్ని భోజనం పెట్టి గోవింద పెట్టేవారు. ఈ విధంగా సాంప్రదాయం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది కొన్ని కొన్ని ఊర్లలో అని చెప్పేసి అని అంటున్నారు. అవునండి. ఇక్కడనే పవిత్ర బంధం చిత్రం నుండి పచ్చబొట్టు చెరిగిపోతులే అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను అటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నిన్న గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు అమావాస్య పితృతిథి అంటున్నారు. మరి ఆ సందర్భంగా చిన్న కవిత అంటున్నారు. ఈరోజు అంశం వచ్చేసి మహాలయ పక్షం, శీర్షిక వచ్చి పితృతర్పణం అంటున్నారు. గతించిన వారిని స్మరించుకోవడం. మరి ఆశ్వీజ కృష్ణపక్షాన సాకి 15 రోజులను పెద్దలను స్మరించుకోవడం. కన్నవారి రుణం పిండ ప్రధానం ద్వారా తీర్చుకోవడం. తర్పణం వదులుతూ అశ్రునయనాలవ్వటం. మన కోసం శ్రమించిన పుణ్యమూర్తులను గౌరవించుకోవడం. వంశాభివృద్ధికై పితృదేవతల ఆశీస్సులు పొందడం. ఆకలిగొన్న జీవులకు అన్నం పెట్టడం. అన్నం పెట్టేది ఆత్మలకు కాదు, మన వంశపు జ్ఞాపకాలను నిలుపుకోవటం. ఉన్నత లోకాల నుండి పితృదేవతలను ఆశీర్వదించమని కోరటం. అమ్మమ్మ చేతి ప్రేమ ముద్దలు, నానమ్మ దాచిపెట్టి ఇచ్చే తీపి మిఠాయిలు, తాతయ్య చెప్పే నీతి కథలు గుర్తు చేసుకోవడం. వారు గతించిన వారందించిన విలువలు సంప్రదాయాలను మననం చేసుకోవటం ఈ మహాలయ పక్షం విశిష్టతలు అంటున్నారు. ఈ తరం వారు తెలుసుకోవాల్సిన నీతి సూత్రాలు అంటున్నారు. ఇక అలానే పిండ ప్రధానం విషయానికి వస్తే, నేల రాలిన బంధం, కాలి బూడిదైన భౌతిక కాయం, కడసారి విట్కోలు వందనం, దర్భపై ఆసీనమయ్యి కనపడని పితృదేవతల రూపం, చేతిలోని తెరలు పిండంపై వరిగే కాలం, పితృదేవతలకది నైవేద్యం, గొంతు తడిపే జలప్రసాదం, ముల్లోకాల దాహార్తి తీర్చే పవిత్ర తర్పణం, భక్తితో సమర్పించే పవిత్ర పిండం, కావు కావుమంటూ ఆకాశయాన విహరించే కాకి ఏది నీది కాదంటూ చెప్పే గొప్ప నీతి సూత్రం. నీవు కాకివి కావు ఈ పూటకు మా ఆత్మబంధువు, నీవు కాకివి కావు ఈ పూటకు మా ఆత్మబంధువి, పితృదేవతలకు పెట్టిన ముద్ద నీవు ముడితే పొందువారి ఆత్మశాంతి, కాయం కరిగిపోయిన ఆచారాల వెనుక ఉన్న భావోద్వేగం, బంధాల ముడిని గుర్తు చేసే సమయం, గతాన్ని వర్తమానంతో ముడివేసే పవిత్ర శ్రాద్ధం అంటున్నారు. అలానే బలగం మూవీ నుంచి ఒక చక్కని పాటను ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి భీమవరం నుండి పిన్ని గారు, బాబాయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం, శుభ మధ్యాహ్నం విజయమ్మ అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి చాలా చక్కటి విషయాలు, భక్త కనకదాస గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశావు, చాలా చాలా సంతోషం అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను కూడా ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే సర్దార్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు, ఒక చక్కని కొటేషన్ కూడా పంపించారు. మంచి వారి దగ్గర రాముడిలా ఉండాలి, చెడువారి దగ్గర రావణాసురుడిలా ఉండాలి, అప్పుడే ఈ కాలంలో బతకడం సాధ్యం అని చెప్పేసి అని అంటున్నారు. ఇక అలానే మరి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు, శుభ మధ్యాహ్నం, శుభోదయం అంటున్నారు. అలానే భాద్రపద శుభ శనివారం, అకలీగ వెంకటేశ్వర స్వామి, అలివేలంగమ్మ, బీబీ నాంచారి ఆశస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే త్రిమిత్ర గుప్తా గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు, మరి శ్రోతలందరికీ కూడా మహాలయ అమావాస్య శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

బంగారు సావు తెచ్చిండు, సంబరంగా పంపించాలి. సపోర్ట్ చేయరా, సపోర్ట్ చేయి.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పరిష్కారం కథ వింటారు. బ్యాంక్ ఇన్స్పెక్షన్ పని మీద బాపట్ల వచ్చాను. బయలుదేరినప్పటి నుంచి ఒకటే ముసురు. ఆ రోజు ఆదివారం అవటం చేత హోటల్ రూమ్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది. బోర్ కొట్టి చీరాల బయలుదేరాను. అక్కడ మా మరదరు జయలక్ష్మి భర్త సాల్మన్ ఆసుపత్రిలో కాంపౌండర్గా చేస్తున్నాడు. ప్రసాద్ అనుకుంటే అతని పేరు. జయ ఇంటి అడ్రస్ పట్టుకునే వేళ్లకి చీకటి పడింది. వర్షానికి బట్టలు బాగా తడిసిపోయాయి. నన్ను చూడగాని జయ చాలా సంబరపడింది. ప్రసాద్ ఊళ్ళో లేడు. అతని చెల్లెలు కొడుక్కి బారసాలైతే అద్దంకి వెళ్లాడట. రాత్రికి వస్తాడులే బావా, రాకరాకొచ్చావు, ఏ పూటకుండిపో అని బలవంతం చేసింది. ప్రసాద్కి కాల్ చేసి మనల్ని చూడటానికి మా బావొచ్చాడండి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా బయలుదేరి రావాలి మీరు అంటోంది. అవతల నుంచి అతను ఏమన్నాడో కానీ రిసీవర్ నా చేతికిచ్చింది. సారీ బ్రదర్, సమయానికి ఇంట్లో లేకుండా పోయాను. ఇక్కడ బ్రహ్మాండంగా వాన పడుతుంది. లాస్ట్ బస్ ఉంటుందో లేదో మ్యాక్సిమం ట్రై చేస్తా. మీరుండిపోండి, రేపు మాట్లాడుకుందాం అన్నాడు ప్రసాద్. గాలివానకు ఈ పురపాలెం దగ్గర కాలు పొంగి రోడ్డు మీదకు నీళ్లు పారుతున్నాయి. బస్సులు రైళ్లు ఎక్కడికక్కడ బంద్ అంటూ చెప్పి వెళ్లాడు పాలుపోసే అబ్బాయి. ఇక చేసేదేం లేక జయ ఇచ్చిన వాళ్ళ ఆయన పొడిబట్టలు కట్టుకుని టీవీ చూస్తూ కూర్చున్నా. జయలక్ష్మి మా మేనమామ కూతురు. చిన్నప్పుడు నా పెళ్ళామని అనేవారు వాళ్ళందరూ. నేను వైజాగ్లో ఎంఎస్సీ చేసే రోజుల్లో తను ఇంటర్ చదువుతూ ఉండేది. కోచింగ్ సెంటర్ మాస్టర్ ఎవరు ప్రేమించాలని వెంటపడితే పిచ్చిది, నమ్మింది. ఇద్దరూ కలిసి ఓ రోజు మాయమైపోయారు. మామయ్య ఎంత వెతికించినా ఆచూకీ దొరకలేదు. అత్తయ్య మంచం పట్టింది. 3 నెలల తర్వాత తనొక్కత్తి ఏడుస్తూ తిరిగొచ్చిందట. నాకు చేసుకోమని వచ్చడిగాడు మామయ్య. అమ్మ పడనీయలేదు. ఆ తర్వాతే ఈ యానం సంబంధానికిచ్చి చేశారు. ఈ పెళ్లికెవరికీ పిలుపుల్లేవు, మేము వెళ్ళలేదు. మామయ్య పోయిన తర్వాత అత్తయ్య చాలా కాలం జయ దగ్గరే ఉంది. ప్రసాద్ 1 మధ్యదాకా దుబాయ్లో ఉండొచ్చాడు. అల్లుడు తిరిగిరాగాని అత్తయ్య తన తమ్ముడి పంచను చేరిందెందుకు. జయలక్ష్మికి ఇప్పుడు 1.5 పాప. జైలో మునుపటి కలలేదు, చూసి చాలా కాలమైంది కదా, అందుకే అలా అనిపిస్తుందేమోలే అనుకున్నాను. ఆ చీకట్లోని భోజనంలోకి చాలా చేసింది. అల్లం పచ్చిమిర్చి ఆలుగుడ్డ కూర, మామిడికాయ పప్పు, దోసకాయ సాంబారు, వడియాలు, గడ్డపెరుగు, విందులా ఉంది భోజనం. తనెంత బాగా చేస్తుందనుకోలేదు, శ్రద్ధగా చేస్తుందని అసలు అనుకోలేదు. పాప అప్పటికీ నిద్రపోయింది. తను వంటిల్లు సర్దుకుంటూ, ఇంకాయన రారు కానీ నువ్వు మా బెడ్రూంలో పడుకో బావా, నేనొస్తున్నాను అంది. బెడ్రూంలోకి తొంగి చూస్తే అక్కడ ఒకటే సింగిల్ కాట్. నేను షాక్. జయ ఇలా షాక్ ఇవ్వటం ఇది మొదటిసారి కాదు. నేను డిగ్రీ చేసే రోజుల్లో ఒకసారి ఇంతకన్నా పెద్ద షాక్ ఇచ్చింది. ఓసారి మేము వేసవి సెలవులు కని మావయ్య వాళ్ళ ఊరు వెళ్ళాం. ఆ ఊరికి సముద్రం దగ్గరలోనే ఉంటుంది. అందరం స్నానాలు కని బయలుదేరాం. పెద్దాళ్ళు సరుగు తోటల్లో భోజనాలకు సిద్ధం చేస్తున్నారు. జయను మంచినీళ్లు తెమ్మంటే బింద తీసుకుని బయలుదేరింది. వెనకాలే చేదతో తోకలాగా నేను. ఇదా రోజుల్లో దొరమామిడి పండులా ఉండి నాలాంటి పడుచుకుర్రాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేది. మరి బిందెను చంకలోకెత్తే టైంలో తట్టుకోలేక చటుక్కుమని ఓ బొగ్గ మీద ముద్దు పెట్టేశా. అది షాక్ అయింది. తేరుకుని ఓసారి బిందె దించు బావా అంది తాపీగా. ఇంకో ముద్దు కోసమేమోనని సంబరపడ్డా. చేతులు ఖాళీ అవ్వకని నా 2 చెంపలు టపటపా 2 వాయించేసింది. ఒక్క ముద్దేగా ఇచ్చింది, 2 ఎందుకు కొట్టావే రాక్షసి అని అడిగాను ఉక్రోషంగా. 1, ఇప్పుడు చేసిన పిచ్చి పనికి. 2, ఇక ముందు ఎప్పుడూ చేయకుండా ఉండటానికి. నా బొగ్గలను టచ్ చేసే హక్కు ఒక్క నాగరాజ్ సార్కే ఉంది అంది. వాడెవడే అన్నాను కసిగా. అంత అందము అందకుండా పోతుందే.

అని దుక్త. నాకు కాబోయే మొగుడు అంది. అది నా మొదటి షాక్. తేరుకుని ఇంట్లో తెలుసా అని అడిగాను. చెప్పలేదు. నువ్వు చెప్పద్దు, చెప్పావో నేను చచ్చినంత ఒట్టు అంటూ బిందె తీసుకుని వెళ్ళిపోయింది. ఇదెక్కడ అన్నంత పని చేస్తుందేమోనని నేనెవరికీ చెప్పలేదు అప్పట్లో. పాప ఏడుపుతూ ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. క్యాండిల్ ఆరిపోయింది. చీకటికి భయపడి ఏడుస్తున్నట్లుంది. కొవ్వొత్తి వెలిగించి పెట్టి పాపను జోకొట్టి ఇంకో క్యాండిల్ వెలిగించుకుని ఈ గదిలోకి వచ్చింది. గాలికి కొవ్వొత్తి ఆరిపోకుండా కిటికీ తలుపులు వేస్తూ, నువ్వొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏంటి బావా ఊరికే తెగ ఆలోచించేస్తున్నావు అని అడిగింది చెయ్య. ఏమని చెప్పాలి, నాకంతా తెలుసులే. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో చూసిరమ్మని పంపించింది కదూ అత్తయ్య. మా అమ్మేదో అత్తయ్యకి చెప్పుకుని ఏడ్చుంటుంది, అవునా అంది సూటిగా. ఓ కుర్చీ నా పడక్కి దగ్గరగా లాక్కుని కూర్చుని జయ ఈ మధ్య అత్తయ్యకి మాటిమాటికి ఫోన్ చేసి ఇంటికొస్తానని ఏడుస్తుందట్రా, ఏం జరుగుతుందో ఏంటో అక్కడ కాస్త కనుక్కోరా అని బయలుదేరే ముందు అమ్మ నాతో అన్నమాట నిజమే. ఒక రకంగా అమ్మ వాళ్లే నా బతుకును నరకం చేశారు. వద్దన్నా నాన్న నాకీ పెళ్లి చేశాడు అంటుంది జయ నిష్ఠూరంగా. ఎప్పుడో పోయిన మావయ్యని ఇప్పుడు తప్పుపట్టడం ఏం న్యాయం? ప్రసాద్ మంచివాడు కాదా అని అడిగాను హఠాత్తుగా. వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్న సందేహం అది. నువ్వు మంచివాడివా కాదా ముందే చెప్పు అంది. ఆ సంగతి నువ్వు చెప్పాలి అన్నాను నవ్వుతూ. ఈ సంభాషణంతా ఎటు తిరిగి ఎటుమడుతుందోనని కొద్దిగా బెంగ కూడా ఉంది. నన్ను అడిగితే నువ్వు అంత మంచోడివేం కాదులే బావా, మధ్యలో నేనేం చేశాను జయ్యా అన్నాను బిత్తిరిపోయి. నిజంగా నువ్వు మంచోడివై ఉంటే ఆ రోజు నేను నాగరాజును గురించి చెప్పినప్పుడు నా రెండు చెంపులు వాయించుండేవాడివి. ఆ నాగరాజు ఎలాంటివాడో విచారణ చేసుండేవాడివి. కనీసం మా ఇంట్లో అన్న చెప్పుండేవాడివి. చెబితే చేస్తానని బెదిరిస్తూ కదా, చిన్నపిల్లాడేదో తెలియక నిప్పు ముట్టుకుంటాన్ని మారం చేస్తే ముట్టుకొనిస్తామా? నిప్పునన్నా ఆర్పేస్తాం, పిల్లాడినన్నా దూరంగా తీసుకెళ్తాం, ఏదీ చేయలేదు నువ్వు అంటూ లేచి వెళ్ళిపోయింది. జయలక్ష్మి అభియోగానికి విస్తుపోయాను. మొత్తానికెందుకో బాగా బాధపడుతుంది. సమస్య ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం ఆలోచించడానికి. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. ఎక్కడ్నుంచో సన్నగా ఏడుస్తున్నట్లు మూలుగు ఉలిక్కిపడి లేచాను. క్యాండిల్ ఎప్పుడు ఆరిపోయిందో.

0: మీదతీసి అలకడి, తలుపు తడుతున్న చెప్పుడు.
1: జయలేచి ముందుగదిలోకెళ్ళింది. రెండు దాటింది, ఇంకా పడుకోలేదా అంటూ దేవుడిలా లోపలికొచ్చాడు ప్రసాద్. లాస్ట్ బస్ క్యాన్సిల్ అయింది సార్. లారీ పట్టుకుని వచ్చేసరికి ఈ వేళయింది. మీరు మళ్ళీ పొద్దునే వెళ్ళిపోతారు రమ్మని ఈ జయ ఒకటే గోలా. తప్పుతుందా అంటూ ఏదేదో గలగలా మాట్లాడుస్తున్నాడు అతను, కొత్త కూడా లేకుండా. ఆ మాట తీరుని బట్టే చెప్పచ్చు మనిషి ఎంత బోళాను. మరి ఈ మనిషిని కూర్చేనా జయ అంత ఇదిగా బాధపడుతుంది? మీరు పడుకోండి, మళ్ళా పొద్దునే వెళ్లాలంటున్నారు అంటూ తను పాప మంచం పక్కన చాపపరుచుకుని క్షణాల్లో నిద్రలోకి జారిపోయాడు. జయ పాప పక్కన పడుకుంది. మగుడు పెళ్లాల మధ్య ఏం జరుగుంటుంది? మూడో మనిషి తను కలగజేసుకోవడం మంచిదేనా? ఇలాంటి ఆలోచనలతో సరిగ్గా నిద్రపట్టలేదు. చివరి రోజు పని చాలా ఉంటుందని పూర్తిగా తెల్లారకముందే బట్టలు మార్చుకుని బాపట్ల బయలుదేరి వచ్చేశాను. ప్రసాద్ అప్పటికింకా మంచి నిద్రలో ఉన్నాడు. ఆ రోజంతా ఇన్స్పెక్షన్ పనితోనే సరిపోయింది. సాయంత్రానికల్లా రిపోర్ట్ సబ్మిట్ చేసి రూమ్ ఖాళీ చేసే పనిలో పడ్డాను. ప్రసాద్ ఫోన్. సారీ గురుగారు, సరిగ్గా మాట్లాడుకోవడానికి టైమే లేకుండా పోయింది. మీరే ట్రైన్కి వెళ్ళేది అంటూ, చార్మినార్ రాత్రి 10 అన్నాను. స్టేషన్లో ఆటో దిగుతుంటే నవ్వుతూ ఎదురొచ్చాడు, చేతులని ప్యాకెట్స్తూ. ఏంటిది అని అడిగితే, ఏ అందరికీ బాత్ హై అన్నాడు చిలిపిగా కన్నుగిట్టుతూ. విప్పి చూస్తే నా అండర్వేర్. తెల్లవారుజాము చీకట్లో నాదనుకుని అక్కడే ఉన్న అతని డ్రాయర్ వేసుకొచ్చిన సంగతి హోటల్ రూమ్కి రాగానే తెలిసింది. కానీ అలాంటివి తిరిగి ఎలా ఇవ్వాలో తెలియక రూమ్లోనే వదిలేసి వచ్చాను నేను. తను మాత్రం భద్రంగా ప్యాక్ చేసి మరీ పట్టుకొచ్చాడు. ఈ చిత్రమైన మనిషితో జయ మ్యాటర్ మాట్లాడటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. తనే అన్నాడు, రాత్రి జరిగిందానికి సారీ సార్. మంచం కిందకి గాజు ముక్కులెలా వచ్చాయని అడిగితే జయే అంతా చెప్పింది. తనెందుకో ఈ మధ్య రోజు నిద్రలో అలాగే బిహేవ్ చేస్తుంది. జయ ఇంతప్పటి నుంచి నాకు తెలుసు ప్రసాద్ గారు, షీఈస్ వెరీ సెన్సిటివ్. ఎందుకో బాగా అప్సెట్ అయింది. ప్రాబ్లం ఏంటో భర్తగా మీరే కనుక్కుని ఉండాల్సింది అన్నాను గొంతులో కాస్తంత నిష్ఠూరం జోడించి. మీరేమంటున్నారో నాకు అర్థమవుతూనే ఉంది సుందరం గారు. ఈ విషయం చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చింది. అన్ని సంగతులు ఫోన్లోనూ త్రూ లెటర్స్తో చెప్పడం కుదరదు. బండికి ఇంకా అరగంట టైం ఉంది, కూర్చుందాను రండి అన్నాడు. అక్కడే ఉన్న బెంచ్ మీద సెటిల్ అయ్యాం ఇద్దరం. తను చెప్పడం మొదలుపెట్టాడు, పెళ్లికి ముందే మామయ్య గారు నాకు నాగరాజు గురించి అంతా చెప్పారు. పెళ్లినాటికి జయ 3 గర్భవతి. రహస్యంగా అబార్షన్ చేయించాలని యానందాగా తీసుకొచ్చారు. పిండం బాగా డెవలప్ అయింది. ఈ దశలో గర్భస్రావం అంటే పెద్ద ప్రాణానికి ముప్పని డాక్టర్లు హెచ్చరిస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మా చిన్న చెల్లికి బాగా లేకపోతే చాలా రోజుల నుంచి అదే ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నానులేండి. మా నాన్నగారు అక్కడే ఏడ్స్తో చనిపోయారు అంతకుముందే. మా అమ్మ అదే కంప్లైంట్తో పోయింది అక్కడే. ఆ గొడవల్లో నా చదువు సరిగ్గా సాగక డిగ్రీ ఫెయిల్ అయి ఉన్నాను. ఉద్యోగం లేదు. చిన్న చెల్లి జబ్బు, పెద్ద చెల్లి పెళ్ళి, అన్నింటికీ డబ్బు కావాలి. ఈ సమస్యలన్నింటినీ తీరుస్తానని ప్రామిస్ చేస్తే జయలక్ష్మిని అబార్షన్ లేకుండానే పెళ్లి చేసుకుంటానని బేరం నడిపాను మామయ్య గారితో. పెద్ద చెల్లి పెళ్ళి, నా ఉద్యోగం ఆయన చెలవే. మరన్నీ తెలిసి చేసుకుని మా జయనెందుకండి ఇలా బాధపెడుతున్నారు? సారీ, ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోవద్దు. జయ నాకు మరదలే కాదు, చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ కూడా అన్నాను. తెలుసు సార్, అందుకనే నేను ఇంత దూరం వచ్చి మీకు ఇదంతా చెప్పుకొస్తుంది. జయ అంటే నాకు ప్రాణమే. కనుకొని కష్టమైన మనసును చంపుకుని తనకి దూరంగా ఉంటున్నది. పెళ్లైన వెంటనే దుబాయ్ వంకతో దూరంగా పోయింది అందుకే. ప్రసాద్ గొంతు వణుకుతోంది. అతనేదో చెప్పబోయాడు. ట్రైన్ అరైవల్ అనౌన్స్మెంట్ గాలిలో సరిగ్గా వినబడలేదు. బండి ప్లాట్ఫామ్ మీదకు దూసుకురావటం, ప్యాసింజర్ల హడావడి హఠాత్తుగా మొదలవడంతో నేను అలర్ట్ అయి లగేజీతో సహా నా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తాను. సీట్లో సెటిల్ అయ్యేసరికి డిపార్చర్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కొనుక్కొచ్చాడో 1 యాపిల్స్, ఆరెంజెస్, వాటర్ బాటిల్ విండో గుండా అందించాడు ప్రసాద్. ఇదంతా సరే కానీ ప్రసాద్, ఇందాక మీరు ఏదో అన్నారు, ట్రైన్ కాల్లో వినబడలేదు, మళ్ళీ చెప్పండి ప్లీజ్. గాడ్ విజిల్ ఊతున్నాడు. ఆ గజిబిజిలోనే పెద్దగా అన్నాడు ప్రసాద్, పెళ్లైన వారానికి మా చిన్న చెల్లెలు పోయింది సార్. అదే ఎయిడ్స్ అనుమానం వచ్చి నేను టెస్టులు చేయించుకున్నాను. HIV పాజిటివ్ అని తేలింది. 7-8

అవలంబించి ఉండనన్నారు. పాపకు తండ్రిని నేనెలాగూ ఉండను, తల్లిని కూడా లేకుండా చేయటం నా వల్ల కాదు సార్. ఈ సంగతులేమి జయకు తెలియవు, చెప్పలేను. అందుకే రోజు రాత్రి దెబ్బలాటలు. బండి క్రమంగా స్పీడ్ అందుకుంది. పిన్ని గారిని డాక్టర్ గారిని అడిగారని చెప్పండి అంటూ చేతిరూపుతూ ప్లాట్ఫామ్ మీద నవ్వుతూ నిలబడిన ప్రసాద్ వంక అలా షాకై చూస్తూ ఉండిపోయాను. డాక్టర్ గారంటే నా భార్య శ్యామల. ప్రసాద్ చెప్పిందంతా చెప్పి జయలక్ష్మికి ఇలా అడుగడుగున అన్యాయం ఎందుకు జరుగుతుందో పాపం అని బాధపడ్డాను. నా అనుమానం నిజమైతే ప్రసాద్కి హెచ్ఐవి పాజిటివ్ అయ్యే అవకాశం లేదు సుందరం అంది శ్యామల. ఎలా? ప్రసాద్ గారి పెద్ద చెల్లెలు చక్కగా కాపురం చేసుకుంటుందంటున్నారుగా. ఆయన ఫాదర్కి హెచ్ఐవి వైరస్ సోకేనాటికి ముందు పిల్లలిద్దరు పుట్టేశారు. ఆయన పాజిటివ్ అయిన తరువాతే చివరమ్మాయి పుట్టినట్లుంది. సరైన టైంలో తెలుసుకుని ట్రీట్మెంట్ ఇప్పించుంటే ఆ పిల్ల కూడా ఇంకొంతకాలం ఆరోగ్యంగా బతుకుండేది అంది శ్యామల. మా కొత్తిల్లు గృహప్రవేశం వంకతో జయలక్ష్మిని ప్రసాద్ని హైదరాబాద్ ఆహ్వానించాను. అదని చూసుకుని ప్రసాద్కి పరీక్షలు చేయిస్తే శ్యామల చెప్పింది 100% నిజమని తేలింది.

0: రావే అని దాన్ని అడిగితే, ఎప్పటిలాగే తలబిరుసుగా, నీ డొక్కు పేరు ఒక్కటే కాదులే, అక్క పేరు కూడా కలుపుకుంటాం అంది ఆ శ్యామసుందరాన్ని నా ఒళ్ళో పుడుకోబెడుతూ. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పరిష్కారం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మాస శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం తెల్ల చామంతి పుష్పాలతో స్వామికి అర్చనలు అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్ళం ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలను ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. నిత్యం ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు, ప్రత్యేక అలంకరణలు చేస్తారు. కళ్ళ వేదికపై సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 20వ తేదీన అమ్మవారి ఊరేగింపు, 22వ తేదీన అన్న సమారాధన జరుగుతాయని ఆలయ అధికారి బిఎం నగేష్ తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఓటు నమోదుకు 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఫారం 19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు గ్రామాల్లో శుక్రవారం పెద్దపులి సంచారంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కొద్ది నెలలుగా ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో కలకలం రేపుతున్న పెద్దపులి గురువారం రాత్రి గౌరీపట్నం, దేవరపల్లి, చిక్కాల మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా మిలిటరీ మాధవరం, మారంపల్లి, నందమూరు మీదుగా ఎర్రకాలువ దాటి తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి వరి చేలల్లో తిష్టవేసింది. దీంతో రెండు జిల్లాల వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారుల సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మల్లి రాధాకృష్ణ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ సరిహద్దు గ్రామాల ప్రజలను, అధికారులను అప్రమత్తం చేశారు. జనగణన 2027 రెండో విడత సన్నద్ధతపై అమరావతిలో శుక్రవారం జరిగిన సమావేశానికి కలెక్టర్ నాగరాణి హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధతపై సమీక్షించారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వైరల్ జ్వరాల వ్యాప్తి పెరిగింది. దీంతో ఆసుపత్రులన్నీ జ్వర బాధితులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. రక్తం, నీరుడు, ఇతరత్రా ల్యాబ్ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండడంతో ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలాంటి సమయంలో ఒప్పంద ఉద్యోగుల సమ్మెతో సేవలపై ప్రభావం పడింది. ల్యాబ్ పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఆసుపత్రుల పర్యవేక్షకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వారి కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎం రాహత్ పథకం బాసటగా నిలుస్తోంది. క్షతగాత్రులను మొదట గంటలోపే ఆసుపత్రిలో చేర్పిస్తే 50% మరణాలు తగ్గే ఆస్కారం ఉందని అధ్యయనాలు తెలపడంతో ఈ ఏడాది 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రమాద సమయంలో ఎవరైనా 112 డైల్ చేసి సమీపంలోని ఆసుపత్రి వివరాలు, అంబులెన్స్ సేవలను కోరవచ్చు. ఈ పథకం కింద బాధితులు ప్రమాదం జరిగిన నుంచి 7 రోజుల వరకు 150,000 రూపాయల మేర నగదురహిత చికిత్స పొందేందుకు అర్హులు. తాడేపులగూడెం రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాథూర్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపులగూడెం రైల్వే స్టేషన్లో జీఎంను కలిసి ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రధానాంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలోని విద్య, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న తాడేపులగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్లో వందే భారత్తో పాటు పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వారణాసి వెళ్లే రైలు తాడేపులగూడెం మీదుగా, భీమవరం మీదుగా అరుణాచలం రైలు రోజూ నడపాలని సూచించారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు తదితర విషయాల్లో తాడేపులగూడెంకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వీటన్నింటిపై స్పందించిన జీఎం మాథూర్ ప్రయాణికుల రద్దీ, సాంకేతిక నివేదికల ఆధారంగా బోర్డుకు ప్రతిపాదనలు పంపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల అవసరాలను తీర్చే దిశగా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పరిశోధనలు సాగుతున్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ పివి సత్యనారాయణ అన్నారు. స్థానిక పరిశోధనా స్థానాన్ని గేట్స్ ఫౌండేషన్, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం శుక్రవారం సందర్శించింది. ఈ సందర్భంగా వారికి స్థానిక పరిశోధనా స్థానం ప్రగతిని, వివరించారు. మార్టేరు పరిశోధనా స్థానంలో రూపకల్పన చేసిన రకాలు దేశంలో 90 లక్షల హెక్టార్లలో ఏపీలో 12.59 లక్షల హెక్టార్లలో

0: సాగు చేస్తున్నారని అన్నారు. రైతుల అవసరాల దృష్ట్యా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థ కాల పరిమితి, ఎండాకు తెగులు తట్టుకునే సన్నగింజ రకాల రూపకల్పన ఎంతైనా అవసరమని గేట్స్ ఫౌండేషన్ శాస్త్రవేత్త డాక్టర్ గ్యారీ ఎట్లిన్ మాట్లాడుతూ చెప్పారు. బీపీటీ 5204 స్వర్ణ రకాల లక్షణాలు కలిగి చీడపీడలను తట్టుకునే రకాల రూపకల్పనకు పరిశోధనలు చేస్తున్నామని అట్లిన్ తెలిపారు. అనంతరం అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తల మధ్య జరిగిన చర్చాగోష్ఠిలో రైతులు పాల్గొన్నారు. ప్రపంచ తపాలా దినోత్సవాన్ని శుక్రవారం అజ్జమూరులో నిర్వహించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఆర్వీఎస్ నారాయణ, పోస్ట్ మాస్టర్ శ్రీనివాస్ తపాలా శాఖ ద్వారా అందుతున్న సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ సేవలకు సంబంధించి త్వరలో అందుబాటులోకి రానున్న FFS యాప్పై సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలని భీమవరం డివిజన్ వ్యవసాయాధికారి కె శ్రీనివాసరావు సూచించారు. ఎరువుల డీలర్లు, సహకార సొసైటీల ప్రతినిధులు, ఆర్ఎస్కేల సిబ్బందికి ఈ యాప్ వినియోగంపై శుక్రవారం భీమవరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా సంకల్ప అభియాన్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా అభినందించారు. ఈ నెల 8-9 తేదీల్లో చినకాకాని వద్ద హాయిలాండ్లో జరిగిన వక్తృత్వ చిత్రలేఖన పోటీల్లో జిల్లా నుంచి 13 విద్యార్థులు పాల్గొన్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఎన్నికలకు మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ సర్ ప్రక్రియపై స్పష్టత వచ్చింది. రిజర్వేషన్లు 50% మించకూడదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై ఇప్పుడంతా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాత్రం పార్టీల పరంగా 34% అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ దిశగానే పార్టీ నేతలకు సంకేతాలు కూడా పంపుతున్నారు. జిల్లాలు అందుబాటులో ఉన్న వనరులు వినియోగించుకుంటూ పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ప్రణాళిక రూపొందించాలని జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ సూచించారు. వ్యవసాయం, ఆక్వా పరిశ్రమలు, పర్యాటకం, మౌలిక సదుపాయాల రంగాలను సమన్వయంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం అమరావతి ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళికపై నిర్వహించిన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. జిల్లాలోని వనరులు, ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలు, పారిశ్రామిక అవకాశాలు, ఉపాధి కల్పనకు ఉన్న మార్గాలపై చర్చించారు. ప్రైజ్ వాటర్ హౌస్ సంస్థ ప్రతినిధులు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. భీమవరం ఆకువీడు ప్రాంతాన్ని ఆక్వా వరి ఆధారిత అభివృద్ధి కేంద్రంగా, తణుకును పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు నియోజకవర్గ స్థాయి PGRS నిర్వహిస్తున్నట్లు జేసీ కల్పశ్రీ అన్నారు. శుక్రవారం నర్సాపురం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విప్ నాయకర్ పాల్గొన్నారు. మత్స్యకార అభివృద్ధి చైర్మన్ పెద్దిరాజుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, పారిశుధ్యం, మత్స్యశాఖ తదితర అంశాలపై 69 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలో వాతావరణం కుదుట పడకపోగా ఎండలసగ రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం నుంచే భానుడి ప్రతాపం చూపుతూ ఉండడంతో ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. వేసవిని తలపించే వాతావరణంతో ఇళ్లలోనే ఏసీలు, కూలర్లు నిరంతరం తిరుగుతూ ఉన్నాయి. మరోవైపు వ్యవసాయ బోర్లు, ఆక్వారంగంలో రేడియేటర్ల వినియోగం పెరగడంతో జిల్లాలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సాధారణ రోజుల్లో 8.5 నుంచి 9.5 మిలియన్ యూనిట్లుగా ఉండే విద్యుత్ వినియోగం ప్రస్తుతం 10.30 మిలియన్ యూనిట్లకు చేరింది. సగటున 13% మేర వినియోగం పెరగడం విద్యుత్ డిమాండ్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ఘంటసాల పి సుశీల, ఎస్ జానకి, వి రామకృష్ణ, జి ఆనంద్, పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి, కెజే యేసుదాస్, వాణి జయరాం, ఇలా ఎంతో మంది ప్రముఖ గాయకులు గానం చేసిన పాటలు కొన్ని వేలు. వీరు పాడిన పాటలను ఎల్లప్పుడూ శ్రోతలను రంజింప చేస్తూనే ఉన్నాయి. అటువంటి పాటలన్నీ ఏరి కోరి మా శ్రోతలకు వినిపించేందుకు రేడియో విష్ణు 90.4 ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం మీకు వినిపిస్తూ ఉన్నాం. విని ఆనందించండి.
1: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజ్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి. షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా విజయవంతమైన హిందీ చిత్రం అమానుష్ సినిమా ఆధారంగా తెలుగులో నిర్మించిన చిత్రం ఎదురీత. వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి తొలిసారి ముద్దివ్వమంది పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట సాహిత్యం వేటూరి, సంగీతం చెళ్లపిళ్ల సత్యం.

ఎదురిత చిత్రం నుంచి తొలిసారి ముద్దివ్వమంది పాట విన్నారు కదా. హిందీ చిత్రం అనామిక ఆధారంగా తెలుగులో రూపుదిద్దుకున్న చిత్రం కల్పన. సస్పెన్స్ తో సాగే ఈ చిత్ర కథకు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. మురళీమోహన్, జై చిత్ర కథానాయకులుగా నటించిన ఈ చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన వదలనురా నిన్ను రఘురామ పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. కల్పన చిత్ర నుంచి సుశీల పాడిన వదలనురా పాట విన్నారు కదా. ఇప్పుడు ఖైదీ కాళిదాస్ చిత్ర నుంచి ఎవరి చక్కని వాడు ఎంతకు చిక్కని వాడు పాట వింటారు. శోభన్ బాబు, దీపా జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. గోపి రచనకు చక్రవర్తి స్వరాలు అందించారు. పి సుబ్రహ్మణ్యం దర్శక నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఖైదీ కాళిదాస్ చిత్రం నుంచి బాలు సుశీల పాడిన పాట విన్నారు కదా. తర్వాత పాట మురళీమోహన్ రోజారమణి జంటగా నటించిన గంగా యమున సరస్వతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన ఆనాడు అలిగింది సత్యభామ పాట వింటారు. పాట రచన వీటూరి, సంగీతం చక్రవర్తి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: గంగా యమున సరస్వతి చిత్రం నుంచి ఆనాడు అలిగింది సత్యభామ పాట విన్నారు కదా. తర్వాత పాట కె ప్రత్యేగాత్మ దర్శకత్వంలో మురళీమోహన్, జయసుధ జంటగా నటించిన గడుసమ్మాయి చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన ప్రతి మనిషికి ఒక కథ ఉంది. పాట వింటారు. సి నారాయణ రెడ్డి రచనకు టి చలపతిరావు స్వరాలు అందించారు. మరి పాట విందామా?

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: గడు సమ్మయ్య చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట కన్నడ చిత్రం ఆధారంగా 1977 తెలుగులో రూపుదిద్దుకున్న చిత్రం చక్రధారి. వి మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నుంచి రామకృష్ణ గానం చేసిన మానవ ఏమున్నది ఈ దేహం పాట వింటారు. ఆత్రేయ రచనకు జికె వెంకటేష్ స్వరాలు అందించారు.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ అచే భవ్య. వెల్కమ్ టు మహిళ.

మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకుందామండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఎక్కడైనా ఓ ప్రమాదం జరిగిందా, హత్యో ఆత్మహత్యో చోటు చేసుకుందా, ఎన్నెన్నో ఊహాగానాలు, మరెన్నో అనుమానాలు. మరి అక్కడ ఫారెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగాకే అసలు నిజాలేంటో బయటికి వస్తాయి. అప్పుడు హత్య ఆత్మహత్యగా, ప్రమాదం కాస్త హత్యగానూ మారొచ్చు. ఇంతటి కీలకమైన విభాగంలో రాణిస్తున్నారు డాక్టర్ మేజర్ కారుణ్య గారు. ఈవిడది హైదరాబాద్. నాన్న జాన్ శ్యాముల్ ప్రిన్సిపల్ గా పనిచేసేవారు. అమ్మ మీరా ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహించేవారు. ఇద్దరికి సేవాభావం చాలా ఎక్కువే. వాళ్ళ స్ఫూర్తితోనే సైన్యంలో చేరాలనుకున్నాను. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని MB మెడికల్ సెంటర్ లోని MBBS పూర్తి చేశాక ఆర్మీలో వైద్యురాలిగా చేరాను. నాకు సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుండేది. అలా 2017 జూన్లో సైన్యంలో కెప్టెన్ గా చేరాను. మొదట పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగం, తర్వాత అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని చైనా సరిహద్దు ప్రాంతాలలో విధులు నిర్వహిస్తూ ఉండేదాన్ని. విధుల్లో భాగంగా వైద్య సాయం అందించడానికి ప్రయాణం మొదలు పెడితే ఒక్కోసారి 4-5 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 2-3 రోజులు పట్టేది. గడ్డ కట్టే చలిలో ఎత్తైన కొండలు ఎక్కాల్సి వచ్చేది. ఇలా హిమాలయాలతో పాటు అనేక క్లిష్టమైన పర్వతాలు కూడా ఎక్కాను. 4 ఏళ్ల పాటు సేవలు అందించాక మేజర్ గా పదోన్నతి అందుకున్నాను. తర్వాత ఫారెన్సిక్ మెడిసిన్ లో PG చేయాలనే ఆలోచనతో మళ్లీ పుస్తకాలకి దగ్గరయ్యాను. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో నేర నిర్ధారణలో కీలకమైన ఫారెన్సిక్ విభాగంలో చేరాను. అక్కడ ఎన్నెన్నో అనుభవాలు. సాధారణంగా ఎవరికైనా చావు అన్నా మృతదేహం అన్నా తెలియని భయం ఉంటుంది. నాకు ఒకప్పుడు అలానే ఉండేది. అయితే MBBS లో మృతదేహంకి పరీక్షలు నిర్వహించడంతో శవాలంటే భయం పోయింది. వాస్తవానికి చాలా సందర్భాల్లో మృతదేహాలను గుర్తించలేకపోవడంతో వారి కుటుంబాలకు చివరి చూపు కూడా దక్కని పరిస్థితి. మరణించింది ఎవరు, ఆడ, మగ, వయసెంత, అది హత్య, ప్రమాదమా వంటి అనేక సందేహాలకు ఫారెన్సిక్ పరీక్ష ద్వారా సమాధానం లభిస్తుంది. ఆ కుటుంబాలకు ఊరట దక్కుతుంది. ఆ మధ్య ఓ వ్యక్తిని ఖననం చేశాక అది హత్య అన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో తిరిగి ఆ బాడీ వెతికి తీశారు. అప్పుడు దాన్ని పరిశోధించి అది ఆత్మహత్య అనే ఆధారాలు అందించాము. నేను రాసిన పరిశోధన పత్రాలను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. తాజాగా వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో జరిగిన తెలంగాణ ఫారెన్సిక్ మెడిసిన్ అకాడమీ రాష్ట్ర స్థాయి సదస్సులో 3వ బహుమతి కూడా అందుకున్నారు మేజర్ కారుణ్య గారు. ఒక్కో భంగిమ ఒక్కో అడుగుగా భక్తితో ఒక్కో భావాన్ని పలికిస్తూ నృత్య నిరాజనం సమర్పిస్తున్న ఈ బాలిక భవ్యహాసిని. నెల్లూరుకు చెందిన ఈమె భరతనాట్య కళాకారిణి. నాట్యం చేస్తూ ప్రదక్షిణలు చేయడం, గిరిశిఖరాలపై కొలువున్న ఆలయాలకు వెళ్లడం ఆసక్తి. అలా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలం నుంచి దాదాపు 8 కిలోమీటర్ల మేర నాట్యం చేస్తూ సుమారు 3 గంటల్లో ఎగువ అహోబిలానికి చేరుకుందట. మరి 10వ తరగతి చదువుతున్న భవ్యహాసిని మొదటిసారిగా 2 ఏళ్ల క్రితం అరుణాచలంలో 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణలు 3.36 గంటల పాటు నృత్యం చేస్తూ పూర్తి చేసిందట. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సహ పలు అవార్డులను కూడా దక్కుకున్నారు ఈవిడ. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. చిన్నప్పుడు ఇంటి సమీపంలో జాగ్వార్, హాక్, యుద్ధ విమానాలు ఎగరడం చూశారట. తాను ఏదో ఒక రోజు వాటిని నడపాలనుకున్నారు. ఆపై లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, వైమానిక దళానికి గెలుపు రంగంలో నిలిచిన మిగ్ 21 యుద్ధ విమానాలకు వీడుకోలు పలికే బృందంలో ఒకరిగా నిలిచారు ప్రియా శర్మ గారు. హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 2017లో చేరారు ప్రియా. బ్యాచ్ లో ఏకైక మహిళా ఫైటర్ పైలట్, భారత వైమానిక దళంలోనే 7వ మహిళా ఫైటర్ పైలట్. హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 2017లో చేరారు ప్రియా. బ్యాచ్ లో ఏకైక మహిళా ఫైటర్ పైలట్, భారత వైమానిక దళంలోనే 7వ మహిళా ఫైటర్ పైలట్.

ఐఐటి కోటా నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాక తండ్రి అడుగుజాడల్లో నడిచి ఎయిర్ ఫోర్స్లో చేరారు ప్రియ. అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నుంచి 2018 గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అందుకొని ఐఐఎఫ్లో ఫ్లయింగ్ ఆఫీసర్గా చేరారు. మొదట హైదరాబాద్ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో చేరారు. తర్వాత కర్ణాటకలోని బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు మారి అడ్వాన్స్ పూర్తి చేశారు. రాజస్థాన్లోని జున్జును జిల్లా పిలానికి చెందిన కుటుంబం వీరిది. ఈమె తండ్రి బీదర్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు రోజు యుద్ధ విమానాలను చూసేవారట. అప్పుడే పైలట్ అవ్వాలన్న ఆమె లక్ష్యానికి బీజం పడింది. దేశ సేవ కోసం ఎయిర్ ఫోర్స్లో చేరడం, అందులోనూ ఫైటర్ పైలట్ కావడం అత్యుత్తమ మార్గం. శిక్షణలో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి, వాటిని చూసి బెదరలేదు. అలాంటివి మరింత దృఢపరిచాయి. శిక్షణ తర్వాత కాక్పిట్లో ఎంతో ధైర్యంగా కూర్చోగలిగారు. కాక్పిట్ ఇప్పుడు నాకు రెండో ఇల్లు లాంటిది అని చెబుతున్నారు ప్రియ. మట్టికి సింగారం, వివిధ రకాల ఆభరణాలతో కూడిన పూసల దండలు మనం చూస్తుంటాం. అయితే విజయనగరంలో మట్టితో చేసిన పూసల దండలు కనిపిస్తున్నాయట. వీటి తయారీ వెనుక ఉన్నది అందరూ వృద్ధులే కావడం విశేషం. జిల్లా కేంద్రంలోని బాబామెట్ట సమీపంలో డాక్టర్ ఖలీల్ బాబు ఓ వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్నారట. ఇక్కడ దాదాపు 30 వరకు వృద్ధులు ఉంటున్నారు. వారికి ఏదైనా ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో మట్టితో పూసల దండల తయారీపై శిక్షణ ఇచ్చారట. ఇందుకోసం తొలుత భీమిలి, కడియం, ఢిల్లీలోని పలు ప్రాంతాల నుంచి 2 మట్టిని తీసుకొస్తున్నారు. మరి ఆ మట్టిని 3 జల్లెడ పడతారు. వ్యర్థాలను ఏరివేసి తర్వాత మిగిలిన మట్టిని యంత్రంలో వేస్తారు. నీటిని కలుపుతూ ముద్దలా వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత ఉండలుగా చుట్టి పూసలు చేస్తున్నారు. వాటిని బట్టీలో వేసి కాల్చుతారు. చివరగా సహజ సిద్ధ రంగులు అద్దుతారు. ఇక్కడ పూసల దండలే కాకుండా జపమాలలు, నీళ్ల సీసాలు, కుండలు, వంట పాత్రలు, ఆట వస్తువులు తయారు కూడా చేస్తుంటారు. వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, మలేషియా, సింగపూర్ దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయట. మరి ఈ ఆదాయాన్ని సైతం వృద్ధుల సంక్షేమానికి వెచ్చేస్తున్నట్లు ఖలీల్ బాబు తెలిపారు. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మన ప్రోగ్రామ్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్ కి అయితే వచ్చేసామండి. మరి ఈ రోజైతే ఎగ్ కర్రీని రుచికరంగా ఇంట్లోనే చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఉడికించిన గుడ్లు 6, నూనె 1/2 కప్పు, పసుపు 1/2 చెంచా, కారం 1.5 చెంచా, జీలకర్ర చెంచా, ఎండుమిర్చి 2, ఉల్లిపాయలు 2, ఉప్పు తగినంత, అల్లం తరుగు 2 చెంచాలు, వెల్లుల్లి తరుగు 2 చెంచాలు, పచ్చిమిర్చి 2, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి చెంచా, జీలకర్ర పొడి 1/2 చెంచా, శనగపిండి 2 చెంచాలు, గరం మసాలా 1/4 చెంచా, కొత్తిమీర కట్ట. మరి ఎగ్ కర్రీని రుచికరంగా చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా అయితే స్టవ్ మీద కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనెను వేయాలి. ఇది వేడెక్కాక 1/2 చెంచా కారం, 1/2 చెంచా ఉప్పు, పసుపు, ఉడికించిన గుడ్లు వేసి వేయించుకొని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనె వేసి ఎండమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. అవి ఎర్రగా అవుతున్నప్పుడు గుడ్లు తప్ప మిగిలిన పదార్థాలు వేసి మరోసారి వేయించి కప్పు నీళ్లు పోయాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు గుడ్లు వేసి కలిపి 5 నిమిషాలయ్యాక స్టవ్ని కట్టేయాలి. ఇక రుచికరమైన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మరి చికెన్ని ఇంకా మంచి టేస్ట్తో చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కేజీ, ఉల్లిపాయలు 3, టమోటాలు 2, పచ్చిమిర్చి 2, కొత్తిమీర తరుగు 1/2 కప్పు, అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూను, వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 2 చెంచాలు, ధనియాల పొడి 2 చెంచాలు, పసుపు 1/2 చెంచా, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు, ఎండుమిర్చి 1, బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలకులు 6, కసూరి మేది చెంచా, కొత్తిమీర తరుగు 1/2 కప్పు. మరి తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. చికెన్ ముక్కలపైన 1 టేబుల్ స్పూన్ చొప్పున అల్లం, వెల్లుల్లి పేస్టు, 1/2 చెంచా కారం, పసుపు, సగం చొప్పున జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టి మిగిలిన నూనె వేసి ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు వేయించుకొని మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో గుజ్జు వేసి కలుపుకోవాలి. మరి ఈ మసాలా ఉడికాక చికెన్, కసూరి మేది, కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలు అన్ని వేసి వేయించుకోవాలి. 2 నిమిషాలయ్యాక చికెన్, కసూరి మేది, కొత్తిమీర వేసి 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. చికెన్ ఉడికాక స్టవ్ని కట్టేయాలి. ఇంకా రుచికరమైన చికెన్ అయితే రెడీ అయిపోతుంది.

ఓకే లిజనర్స్, మరి ఈ రోజైతే కొన్ని కొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ్ పల్లవి. మన ఆరోగ్యమే మన సొంతదనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత.
2: రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును.
1: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సుఖంగా ప్రసవం జరగడానికి గర్భిణి 5వ నెల నుండి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అందుకు ఆయుర్వేదంలో పేర్కొన్న కొన్ని సూచనలు అయితే పాటించాలి. అవేంటో తెలుసుకుందామా? 5వ నెలలో శిశువు కండరాలు మరియు రక్తం అభివృద్ధి చెందడం మిగిలిన నెలల్లో కన్నా ఈ నెలలో ఎక్కువగా జరుగుతాయట. మనసుకు సంబంధించిన చర్చలు అంటే ఆలోచన శక్తి శిశువుకు ఈ నెలలోనే మొదలవుతుంది. ఈ నెలలో ప్రత్యేకంగా నెయ్యనైతే తీసుకోవాలి. కాచిన పాల నుండి ఇంట్లో తయారు చేసిన నెయ్యని విడిగా కానీ ఆహారంతో కానీ కలిపి తీసుకోవచ్చు. ఆహారంలో నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శారీరక అభివృద్ధితో పాటు మెదడుకు మంచి పోషణ అయితే కలుగుతుంది. మేధస్సు వృద్ధి చెందడానికి కావలసిన శక్తి మరియు ఉత్తేజకాలను ఇస్తుంది. ఆలోచన శక్తిని కూడా పెంపొందిస్తుందండి. ఎదిగే శిశువుకే కాకుండా తల్లి ఆరోగ్యాన్ని కాపాడగలిగే గుణాలు ఈ నెయ్యిలో పుష్కలంగా లభిస్తాయి. నెయ్యిలో ఉన్న కొవ్వు పదార్థాలు తల్లిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్ని క్రమ పద్ధతిలో ఉంచుతాయండి. ఇందులోని మాంసాకృతులు మానసిక ఉద్వేగాలకు నియంత్రించి రక్తపోటును కూడా రాకుండా నివారిస్తాయి. ఉడికించిన అన్నాన్ని పాలతోనూ నెయ్యితోనూ కూడా కలిపి తీసుకోవచ్చు. మాంసం వంటివి తేలిగ్గా జీర్ణం కావడానికి జీలకర్ర, శొంఠి, మిరియాలు, ఉప్పు అలాంటివి తగు మోతాదులో వేసి బాగా ఉడికించాలండి. దీన్ని అన్నంతో పాటు తింటే రక్త వృద్ధిలో పాటు శిశువు కండరాలు కూడా పటిష్టంగా ఉంటాయట. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. 6వ నెలలో శిశువుకు తల వెంట్రుకలు, గోళ్లు, ఎముకలు, శరీర రంగు మరియు బలం ఏర్పడతాయి. దీంతో పాటు బుద్ధి కూడా ఈ నెలలోనే వృద్ధి చెందుతుందండి. బియ్యంలో ఎక్కువ నీళ్లను పోసి ఉడికించి కానీ, ఉడికించిన అన్నానికి తీయనైన పెరుగును చేర్చి కానీ సేవించాలి. ఈ నెలలో కూడా నెయ్యిని ఎక్కువగా తినడం వల్ల మెదడులో ఉన్న ఎన్నో భాగాలకు మంచి పోషణ అయితే లభిస్తుందండి. ఉత్సాహవంతులైన తెలివిగల బిడ్డల్ని కూడా పొందొచ్చు. ఈ నెలలో ప్రత్యేకంగా పెరుగును తినడం వల్ల దీనిలోని పోషకాలు గర్భపాతాన్ని, అంటే శిశువును పూర్తిగా ఎదగక ముందే బయటికి రావడాన్ని నివారిస్తాయి. ఈ మాసంలో శిశువుకు శారీరవర్ణం ఏర్పడుతుంది కాబట్టి తల్లి ప్రత్యేకంగా కాశ్మీరీ కుంకుమ పువ్వును 500 మిల్లీగ్రాములు గోరువెచ్చని పాలలో కలిపి రాత్రి నిద్రపోవడానికి ముందైతే తాగాల్సి ఉంటుందండి. దీనివల్ల బిడ్డకు మంచి రంగు లభిస్తుంది. బిడ్డకు శారీరక రంగుతో పాటు శరీర బలం కూడా ఈ నెలలోనే ఏర్పడుతుంది కాబట్టి దానికి అవసరమైన పోషణని అందించడానికి తల్లి బలవద్ధకంగా ఉండే మాంసాహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా మాంసరసాలు చాలా శక్తి ప్రదాయకంగా ఉంటాయండి. ఈ నెల నుంచి గర్భిణీ స్త్రీకి పాదాలలోనూ మరియు శరీరంలో వాపు అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని నివారించడానికి పల్లేరు కాయలను పాలతో కాచి అవి వడగొట్టి 100 మిల్లీలీటర్ల పాలను పొద్దున్న మరియు సాయంత్రం భోజనం తర్వాత అయితే తాగాల్సి ఉంటుంది. అటుక మామిడి ఆకుడు కందిపప్పుతో కలిపి ఉడికించి అప్పుడప్పుడు సేవిస్తూ ఉండాలి. వీటిని సేవించడం వల్ల గర్భిణికి మూత్రం ఎక్కువగా వచ్చి శరీరంలో వాపు అయితే తగ్గుతుందండి. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. 7 నెలల్లో కండరాళ్ళు, రక్తం, ఎముకలు పూర్తిగా వృద్ధి చెందడం వల్ల ఈ మాసం పూర్తయ్యేలోగా శిశువు శారీరక నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఈ నెలలో 6 నెలల్లో సేవించే ఆహారాన్ని సేవించాలి. శరీరంలో జరిగే అన్ని శారీరక క్రియలకు ఆధారమైన వాత, పిత్త, కఫాలను సమాన స్థాయిలో ఉంచుకోవడం వల్ల సుఖప్రసవం వీలు పడుతుందండి. తిప్పతీగ, సుగంధి పాల, పాల, శొంఠి, చిరుబెండ వంటి ఔషధాల చూర్ణాన్ని అన్నం లేదా మాంసంలో కలిపి ఉడికించి తినాలి. ఇలాంటి ఆహారం బిడ్డ నాడీ వ్యవస్థ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా చేస్తుంది. గర్భంలోని బిడ్డ కదలికలను క్రమబద్ధపరుస్తుంది. అంతేకాకుండా తల్లికి మలమూత్ర విసర్జనలు సాఫీగా జరిగేలా చేస్తుంది. 7వ నెల నుంచి మలబద్ధకం, నడునొప్పి, పొత్తి కడుపు బిగిసినట్లు ఉండడం వంటి సమస్యలతో గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది కలిగితే వీటిని సేవించడం వలన అలాంటి సమస్య ఇకపై ఉండదండి. మారేడు పత్రస్వరసం తీసుకుని దానిలో శొంఠి, పిప్పళ్ళు, మిరియాల చూర్ణం కలిపి 10 మిల్లీలీటర్ల మోతాదుగా 2 పూట్ల ఆహారం తీసుకున్న తర్వాత సేవిస్తే మలబద్ధకం తప్పకుండా తగ్గుతుందండి. మునగపూల చూర్ణం, మారేడు విత్తనాల చూర్ణం సమానంగా కలిపి ఉదయం మరియు సాయంత్రం 5 గ్రాముల చొప్పున తీసుకుంటే పొత్తి కడుపు బిగదీయడం తగ్గుతుంది. ఆముదపు గింజల్ని నలగొట్టి పాలతో ఉడికించి వడగట్టి రాత్రి నిద్రపోయే ముందు తగినంత మోతాదుల్లో తీసుకుంటే నడునొప్పి అయితే తగ్గిపోతుందండి. ఇక 8వ నెలలో తేలికపాటి ఆహారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బార్లీ, బియ్యం మరియు గోధుమలు సమానంగా తీసుకుని పాలను కలిపి ఉడికించాలి, వాటిని సేవించాలి. ఎక్కువ నీటిలో బియ్యం, పెసరపప్పు కలిపి ఉడికించి దానిలో నెయ్యిని చేర్చి పొద్దున్న సాయంత్రం తాగాలి. ఈ విధమైన ఆహారాన్ని సేవిస్తూ సుఖప్రసవానికి ఇప్పుడు చెప్పబోయే ఔషధాలను తీసుకోవాలి. మదీఫలం మూల చూర్ణాన్ని, అతిమధురం చూర్ణాన్ని సమానంగా తీసుకుని నేతితో 2 పూట్ల ఆహారం తీసుకున్న తర్వాత 5 గ్రాములు మోతాదుగా సేవించాలి. పెన్నేరు దుంప చూర్ణాన్ని సమానంగా పాలతో సేవించడం వల్ల కాన్పు తర్వాత శిశువుకు స్తన్యం సమృద్ధిగా లభించడంతో పాటు కాన్పు నొప్పులు తట్టుకునే శక్తి గర్భిణీలకు లభిస్తుంది. ఇక 9వ నెలలో 8వ నెలలో చెప్పిన ఆహారాన్ని మరియు ఔషధాలను ఉపయోగిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనెను పొత్తి కడుపు, నడుం భాగాల్లో కాలిపిక్కల వరకు రాసుకోవాలి. ఈ విధంగా చేస్తే నడుం చుట్టూ ఉన్న కండరాలు బిగదీసినట్లు ఉండడం తగ్గి గర్భిణీలు సులభంగా రోజువారీ పనులు చేసుకోగలుగుతారు. ఈ విధమైన ఆహారం మరియు ఔషధ సేవనతో పాటు గర్భిణీలు తమ మానసిక స్థితిని కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలండి. అంటే కోపం, దుఃఖం, భయం మొదలైన వాటికి లోను కాకూడదు. వీటితో పాటు క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదించి తగిన టెస్టుల ద్వారా బిడ్డ ఎదుగుదల మరియు క్రమాన్ని, తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఓకే లిజనర్స్, మరి నెట్ చిట్కాలు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అండ్ లైన్ స్టేట్ ఇంటూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: దాణా కొరకు అజోలా పెంపకం. చాలా మంది రైతులు తమ కుటుంబాలని పోషించుకోవడానికి పశువులని చేపలని పెంచుతారు. కానీ తక్కువ భూమి ఉండటంతో వారి పశువులకి సరిపోయేంత ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. కాన్సన్ట్రేట్ ఫీడ్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. అది మాంసం, పాలు, గ్రుడ్లు, చేపల ఉత్పత్తిని పెంచుతుంది, కానీ ఖరీదైనది. అదృష్టవశాత్తు చెరువు నీటిలో తేలుతూ చాలా త్వరగా పెరిగే అజోలా అనే చిన్న మొక్క ఒకటి ఉంది. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరించి తన ఆకుల్లో నిల్వ చేసుకుంటుంది. ధాన్యాలు, పచ్చని దాణాలో కన్నా ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం వల్లనే గాక చిన్న జాగాలో సులువుగా వేగ

0: వేగంగా పెరుగుతుంది కాబట్టి అజోలా దాణాకి ఒక మంచి అదనపు చేర్పు అవుతుంది. అజోలా నత్రజనిని సేకరిస్తుంది కాబట్టి చక్కటి ఎరువు కూడా. అజోలా సాగు గురించి నేర్చుకునే ముందు దాని లాభాల గురించి దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన కొందరు రైతులు చెప్పేది విందాం.
1: అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, నూనె పిప్పి కన్నా చవకగా తేలికగా దొరుకుతుంది కాబట్టి పచ్చి తగ్గుతుంది. అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, ముఖ్యంగా ఆవులకి తేలికగా అరుగుతుంది. అది దాణా మాత్రమే కాదు, జైవిక ఎరువు కూడా. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరిస్తుంది, పొలంలో వాడినప్పుడు పంట పెరగడానికి ఆ నత్రజనిని అందిస్తుంది. ఒక తివాచీలా అజోలా పెరిగి ఎండను అడ్డుకుంటుంది, దాంతో వరి పొలంలో ఉండే చిన్న కలుపు మొక్కలు పెరగవు. అజోలా తేలుతూ వారంలో రెండింతలయ్యే మొక్క. అది చాలా వేగంగా పెరుగుతుంది కాబట్టి మాకు దాణా ఎరువు త్వరగా అందుతాయి. రైతులు అజోలాని పెంచడం చాలా తేలిక. దానివల్ల మాకు దాణాకి ఎరువులకి అయ్యే ఖర్చులు తగ్గుతాయి.
0: నేల మీద పెరిగే అనేక మొక్కల్లా కాకుండా అజోలా నీళ్ల మీద తేలుతూ చిన్న చిన్న వేళ్లు కలిగి ఉంటుంది. నీళ్లు లేకపోతే అజోలా తొందరగా చనిపోతుంది, కాబట్టి ఎప్పుడూ నీళ్లుండాలి. ఇప్పుడు అజోలాని ఎలా పెంచాలో చూద్దాం. ఇరుగు పొరుగు రైతుల నుంచి గాని మీ స్థానిక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుంచి గాని అజోలా మొక్కలు తెచ్చుకోవచ్చు. కొన్ని వ్యవసాయ పరిశోధనా సంస్థలు, శిక్షణా కేంద్రాలు కూడా అజోలాని సరఫరా చేస్తాయి. నీళ్లతో సహా దాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో తేలికగా ఇంటికి తీసుకువెళ్లవచ్చు. అజోలా చెరువు తయారీకి పాక్షికంగా నీడపడే చోటును ఎంచుకోవాలి.
1: అజోలాకి కనీసం 30% ఎండ కావాలి. ఎక్కువ ఎండ అజోలాని చంపేస్తుంది. ఒక చెట్టు కింద అజోలాని పెంచితే నీడ కోసం వేరే ఏమీ కట్టక్కర్లేదు.
0: అయితే చింత చెట్టు కింద అజోలాని పెంచకూడదు, దాని క్రింద అది సరిగ్గా పెరగదు. మీరు ప్రతి సంవత్సరమూ అజోలాని పెంచాలంటే చిన్న కాంక్రీట్ ట్యాంకులు కట్టవచ్చు. చాలా ఏళ్ల క్రితం కేవలం ఒక ప్లాస్టిక్ షీట్ని వాడి అజోలాని పెంచడం ఎలా మొదలు పెట్టారో వీరాస్వామి గారు మనకి చూపబోతున్నారు. మీకు కావలసిన దాణా మోతాదుని బట్టి కొలను సైజుని నిర్ధారణ చేసుకోవచ్చు. కొలను కోసం మట్టిని తవ్వి నేలని చదును చెయ్యాలి. వీరాస్వామి గారి భూమి ఇసుక వంటిది కాబట్టి నీళ్లు అందులోకి ఇంకిపోకుండా తవ్విన చోట ఆయన ఒక ప్లాస్టిక్ షీట్ని పరుస్తున్నారు. కొలను కనీసం 20 సెంటీమీటర్ల లోతు ఉండేట్లు చూసుకోండి. ఒకవైపు చిల్లు ఉన్న పాత ప్లాస్టిక్ షీట్ని వీరాస్వామి మళ్లీ వాడుతున్నారు. నీళ్లు కారిపోకుండా ఆయన షీట్ని కొద్దిగా మడిచారు. తవ్విన మట్టిని షీట్ మీద ఒక పొరలా పరవాలి. మట్టి విడిపోవడానికి కొద్దిగా నీళ్లు పోయాలి. ఒక గమేళాతో కంపోస్ట్ని తెచ్చి పోషకాలు అందించడానికి దాన్ని సమంగా చల్లండి. మీ అజోలా దాణాలో చేరతగని తేలుతూ ఉండే మొక్కల్ని తొలగించాలి. అజోలా బాగా పెరగడానికి భాస్వరం అవసరం. భాస్వరం అందించడానికి రాతి భాస్వరాన్ని గాని వర్మీ కంపోస్ట్ని గాని వాడవచ్చు. ఇక్కడ వీరాస్వామి అరగమేళాడు వర్మీ కంపోస్ట్ని నీళ్లలో సమానంగా కలుపుతున్నారు. లభ్యమవుతున్న పోషకాలని పెంచడానికి పేడ మిశ్రమాన్ని కూడా కలిపితే అజోలా త్వరగా పెరగగలదు. పేడ మిశ్రమం కనీసం కొద్ది రోజుల ముందరిదై ఉండాలి. తర్వాత కొలను లోతు 10 సెంటీమీటర్లకి చేరేలా నీళ్లు నింపాలి. ఇది అజోలా మొక్కల కురసవేళ్లు స్వేచ్ఛగా తేలడానికి దోహదం చేస్తుంది. దినుసులు స్థిరపడేందుకు కొలనుని 2 నుంచి 3 రోజులు వదిలిపెట్టాలి. ప్రతిరోజు తేలుతున్న మొక్కల్ని తొలగిస్తే నీటి ఉపరితలం మీద అజోలా స్వేచ్ఛగా పెరగడానికి తోడ్పడుతుంది. 3 రోజుల తర్వాత గుప్పెడు అజోలాని కొలనులో వదలాలి. చేతులతో దాన్ని మృదువుగా ముక్కలు చేస్తే అది త్వరగా పెరుగుతుంది. 2 వారాల తర్వాత కొలను అజోలాతో నిండిపోతుంది. ఇక మీరు దాన్ని కోయవచ్చు. మీటర్ వెడల్పు, 2 మీటర్ల పొడవు ఉన్న కొలను నుంచి రోజుకి 1/2 కిలో అజోలాను సేకరించవచ్చు. ఎల్లప్పుడూ కొలనులో 1/3 వంతు అజోలాని వదిలిపెడితే అది మళ్లీ వేగంగా పెరుగుతుంది. అజోలా వేళ్లు మట్టిలో పెరగకూడదు కాబట్టి నీటి మట్టం 10 సెంటీమీటర్లకి తగ్గకుండా చూసుకోవాలి. చిన్న వేళ్లు తేలేలా ఉంచితే అజోలా కోయడానికి తేలికగా, పశువులు మేయడానికి శుభ్రంగా ఉంటుంది. కొలనుని రోజూ కలియబెడుతుంటే మట్టిలోని పోషకాలు నీళ్లలో కరిగిపోతాయి. అప్పుడు వాటిని తేలే వేళ్లు తేలికగా పీల్చుకోగలుగుతాయి. మన అజోలా త్వరగా పెరగడానికి ఇంకొన్ని పోషకాలని చేర్చాలి. ప్రతి పక్షం రోజులకి రాతి భాస్వరాన్ని గాని వర్మీ కంపోస్ట్ని గాని కలిపితే అజోలా తొందరగా పెరుగుతుంది. అజోలాలో భాస్వరం కొరతని ఎరుపు ఊదా రంగుల్లోకి మారేదాని ఆకుల వలన గుర్తించవచ్చు. అదనంగా కొద్దిగా పాతబడిన పేడ మిశ్రమాన్ని ప్రతి 2 వారాలకొకసారి కలపాలి. అజోలా బాగా పెరుగుతున్నప్పుడు రోజుకొకసారి లేదా రోజు విడిచి రోజు దాన్ని కోస్తుండాలి. కొలనుని సంరక్షణ లేకుండా ఎక్కువ రోజులు ఉంచవద్దు. అలా అయితే అజోలా మొక్కలు త్వరగా పెరిగి ఒకదాన్నొకటి నొక్కేసి చనిపోతాయి. వీరాస్వామికి ఆవులు, మేకలు, గొర్రెలు, చేపలు ఉన్నాయి. తన పశువులన్నిటికీ అజోలాని వాడటానికి ఆయన 4 మీటర్లు బై 5 మీటర్ల కొలతలతో 2 అజోలా కొనలని కట్టించారు. ఆయన

0: రెండు కొలనుల నుంచి రోజుకి 10 కిలోల అజోలాని సేకరిస్తారు. అజోలాని మీ పశువులకు పెట్టడానికి ముందు పేదవాసన పోయేలా దాన్ని శుభ్రంగా కడగాలి.
1: అజోలా ఒక చవకైన దాణా. దాన్ని కాన్సన్ట్రేట్ ఫీడ్ తో కలిపితే మా ఖర్చులు తగ్గుతాయి.
2: మిల్లు దాణాకి మేము అజోలా నీళ్లు కలిపి ఆవులకు పెడతాం. దాన్ని అవి చాలా ఇష్టంగా ఎక్కువ మోతాదుల్లో తింటాయి. అది తేలికగా అరుగుతుంది కూడా.
3: ఇయర్కేన సత్తిగలు ఇరుకే.
2: మేకలకు పెట్టే ముందు అజోలా మీద కొద్దిగా ఉప్పు చక్కెర చల్లుతాం. అవి పాలు ఎక్కువ ఇస్తాయి, వాటి పిల్లలు బాగా ఎదుగుతాయి. రెండు భాగాల వరి పొట్టుకి ఒక భాగం అజోలాని కలిపి చేపలకు పెడతాను. దీని ఖర్చు తక్కువ, నూనె పిప్పి ఖరీదెక్కువ. ఖర్చు తగ్గించుకోవడానికి, రాబడిని రెట్టింపు చేసుకోవడానికి అజోలా చాలా అవసరం.
0: ఇప్పుడు అజోలాని గురించి మనం నేర్చుకున్నది ఒకసారి సమీక్షిద్దాం. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అజోలా పశువులకి చేపలకి పెట్టదగిన చక్కటి దాణా. కొంతమేర నీడ ఉన్న చోట మీ అజోలా కొలనుని తయారు చేయండి. మంచి ఎరుగుదలకి మట్టి, కంపోస్ట్, పాత పేడ మిశ్రమం, భాస్వరాన్ని కలపండి. అజోలా తేలగలిగేలా నీటి మట్టాన్ని కనీసం 10 సెంటీమీటర్లుగా ఉంచాలి. రోజూ కోయాలి. సాంద్రత పెరిగితే అది చనిపోతుంది. పశువులకి పెట్టే ముందు శుభ్రంగా కడగాలి. మీ అజోలా కొలను గురించి శ్రద్ధ వహిస్తే చక్కటి నాణ్యమైన దాణాన్ని రోజూ అందుకుంటారు. పైగా అందుకు మీకు ఎక్కువ ఖర్చు కూడా కాదు.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్. రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చే వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: Check it out now. Check it out now. సైబర్ నెరగాళ్లు స్మార్ట్ కవచు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహనే అసలైన రక్షణ.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: Hello guys, thanks for the lovely 2025 and 2023 is nothing less. Want to hear something new from Rajasthan, the 100 track? Here we go.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేత పూర్తిగా పళ్ళు నిల్వరికి డెంచర్ పళ్ళు సెట్ ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: వారంటీతో సెరామిక్ మరియు జీర్కోన్య క్యాప్స్, నల్లగా మరిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంతో ఇష్టమైన వస్తువుని ఎవరైనా బహుమతిగా ఇస్తే ఆనందమే వేరు కదండి. మరి దాన్ని చూసుకుని మురిసిపోవడమే కాదు, ఆ వస్తువుతో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా ఒక్కసారిగా కళ్ల ముందు మెదులుతాయి. మరి దీన్ని గుర్తించే కొన్ని తయారీ సంస్థలు నాస్టాలజియా గిఫ్ట్లను అందుబాటులోకి తెస్తున్నాయి. అంటే కనుమరుగైపోయిన ఆట వస్తువుల నుంచి తినుబండారాల వరకు అందంగా ప్యాక్ చేసి ఇవ్వడమే ఈ కానుకల యొక్క ప్రత్యేకత అన్నమాట. మరి ఈ రోజుల్లో పిల్లలకు ఫోన్లు కంప్యూటర్లతో కాలక్షేపం చేయడం తప్ప బయట ప్రపంచంతో సంబంధం లేదు. అదే మా రోజుల్లో అయితేనా స్కూల్ నుంచి రావడం ఆలస్యం, బ్యాగుల్ని ఓ మూల పడేసి ఆడుకునేందుకు బయటకు వెళ్లిపోయేవాళ్ళం. మరి బాగా చీకటి పడి అమ్మో నాన్నో గట్టిగా అరిస్తేనే గాని ఇంటికి చేరేవాళ్ళం కాదు. గోళీలు, కర్రాబిళ్ళ, ఏడుపెంకులాట, కబడ్డీ, దాగుడుముద్దలు, ఇలా ఇది అదేని కాకుండా ఎన్ని ఆటలాడుకునేవాళ్ళము. మరి అవన్నీ ఈ తరం పిల్లలకు చెబితే నోరెళ్లబెట్టి చూస్తారు తప్ప ఆ ఆటల్లోని మజా వాళ్ళకు తెలీదు. మరెంతైనా మా రోజులు నిజంగా గోల్డెన్ డేసే అంటూ పెద్దవాళ్లు తమ బాల్యాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం మామూలే. అదిగో ఆ జ్ఞాపకాలన్నీ మళ్లీ తట్టి లేపేందుకే కొన్ని సంస్థలు మరప్పట్లో ఆడుకున్న ఆట వస్తువులను, తినుబండారాలను చక్కగా ప్యాక్ చేసి నోస్టాల్జియా గిఫ్ట్ల రూపంలో అందిస్తున్నాయి. మరి నిజానికి ఈ తరం పిల్లలకు బహుమతిగా ఇచ్చేందుకు బోలెడన్ని ఆటబొమ్మలుంటాయి. ఎడొచ్చి 70-80ల్లో పుట్టిన వాళ్లకి ఎప్పుడూ దొరికేవి కాకుండా కాస్తంత భిన్నమైన కానుకలు ఇవ్వాలనుకున్నప్పుడే ఏం కొనాలో తెలీదు. మరి ఆ వయసు వాళ్లకు వెండి సామాగ్రి, పుస్తకాలు, ఐప్యాడ్, డైరీ లాంటివి ఇవ్వచ్చు. కానీ ఎప్పుడు అవేంటి రొటీన్ కనిపిస్తాయి కదా, మరి వాటన్నింటినీ పక్కన పెట్టి కాస్తంత కొత్తగా ఇలాంటి నోస్టాల్జియా గిఫ్ట్ ఇచ్చేందుకు

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. హలో లిజినెస్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి. వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి లిజినెస్.

నోస్టాల్జియా గిఫ్ట్లు మరి ఏమేమి ఉంటాయి, ఏంటి తెలుసుకుందామా? మరి సాధారణంగా ఎవరికైనా ఓ కానుకనిచ్చే ముందు వాళ్ళ అభిరుచిని దృష్టిలో పెట్టుకోవడం లేదంటే కస్టమైజేషన్కు ప్రాధాన్యం ఇవ్వడం ఈ రోజుల్లో మామూలే. మరి ఈ నోస్టాల్జియా గిఫ్ట్ బాక్స్ లు కూడా అలానే దొరుకుతున్నాయండి. ఉదాహరణకి అప్పటి తరం వాళ్లకు నారింజ పిల్లలు, పుల్లని మామిడి చాక్లెట్లు, వేసవిలైతే లింకా సోడా వంటి పానీయాలు, రకరకాల రంగుల్లో దొరికే ఐస్ ఫ్రూట్లు ఇలా చాలానే ఉండేవి. ఇక ఆట వస్తువుల్లో అయితే గోళీలు, అష్టాచమ్మ, తాడు, బంగరం, వామన గుంటలు, ఇక సంగీత ప్రియుల కోసం నచ్చిన పాటలు వినేందుకు ఓ వాక్మన్, రేడియో, సరదాగా ఆడుకునేందుకు వీడియో గేమ్, మరి ఇలాంటివెన్నో లభించేవి. ఆహార పదార్థాలు, ఆట వస్తువులు, అప్పట్లో చదువుకున్న కథల పుస్తకాలు తదితరాల సమాహారమే ఈ గిఫ్ట్ బాక్స్. కానుక ఇవ్వాలనుకున్న వ్యక్తి వయసును బట్టి అంటే 80 లేదా 70ల అంకెను కూడా జత చేస్తారు. మరి ఉదాహరణకి 80ల నాటి గిఫ్ట్ ప్యాక్ ను తీసుకుంటే ఇందులో కర్రబిళ్ళ, మరప్పట్లో ఎక్కువగా వాడిన తాడు బంగరం, ఎంతో ఇష్టంగా తిన్న స్వీట్ సిగరెట్లు, చాక్లెట్లు వంటివన్నీ కూడా కలిపి అందంగా ప్యాక్ చేసేస్తారు. అలాగే మరి ఈస్టీ, అమెజాన్, యూబై ఇండియా వంటి సంస్థల్లో ఇలాంటి గిఫ్ట్ బాక్సులతో పాటు ఆ కాలంలో వాడిన ఆట వస్తువులు విడిగాను దొరుకుతున్నాయి. అంటే చిన్ననాటి ఫోటోలు, కావాలనుకున్న ఆట వస్తువులు, ఆహార పదార్థాలను ఎక్కువగా ఎంచుకుని నచ్చినట్లుగా ఎవరికి వారే గిఫ్ట్ ప్యాక్ చేసేసుకోవచ్చు అనమాట. కాబట్టి మరిసారి ఎవరైనా సరే పెద్దవాళ్ల పుట్టినరోజు వస్తోందంటే ఇలాంటి కానుకనిచ్చేందుకు ప్రయత్నిస్తే సరి, అరే బాలే ఉన్నాయంటూ వాటిని చూసుకుని ఆనందించడమే కాదండి, తమకు ఆ వస్తువులతో ఉన్న జ్ఞాపకాలను కూడా పంచుకుంటూ మంచి గిఫ్ట్ ఇచ్చారంటూ మెచ్చుకోకుండా ఉండలేరంటే నమ్మండి, ఏమంటారు? ఓకే లిజినెస్, మరింతవరకు అది సంగతి కార్యక్రమంలో పాత జ్ఞాపకాలని కానుకలుగా ఇచ్చే నోస్టాల్జియా గిఫ్ట్ల గురించి తెలుసుకున్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మెడకలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం. వివరం
2: 4 0881622 3454.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: గుర్తుంచుకోండి, ఒకవేళ మోసపోతే గోల్డెన్ అవర్ మొదటి 2 గంటల్లో ఫిర్యాదు చేయండి, మీ డబ్బు వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైంపాస్. ఇవాళ మరి మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆద్యాక్షన్ అయితే వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు నాతో మాట్లాడాలంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తుండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చెవిపోట

0: ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా?
2: బాగున్నానండి నరేంద్ర రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నా మేడం. ఈరోజు ఏం చేస్తున్నారు మేడం? టాపిక్
2: ఇవాళ టాపిక్ ఏనండి?
3: చెప్పండి మేడం.
2: ఇవాళ డైరెక్టర్ రాజమౌళి గారి బర్త్డే అండి.
3: అవును అవును మేడం, మన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారి బర్త్డే మేడం. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇలాంటి మంచి సినిమాలు మరలా తీయాలని కోరుకుంటున్నాను మేడం.
2: ఓకే అండి. మరి మీకే మూవీ అంటే ఇష్టం అండి?
3: మేడం నాకు ట్రిపుల్ ఆర్ అంటే చాలా ఇష్టం మేడం. మళ్ళీ బాహుబలి కూడా బాగుంది.
2: అవునా అండి? ఓకే అండి.
3: అవును మేడం, ఈ సినిమాలకు అన్నిటికీ నాకు ట్రిపుల్ ఆర్ అంటే చాలా ఇష్టం మేడం.
2: అవునా అండి?
3: అవును మేడం. ఇంకా రాబోయే సినిమా మహేష్ బాబు తీస్తుంటారు కదా మేడం, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను మేడం.
2: అవునండి. ఓకే అండి.
3: మంచి మంచి సినిమాలు తీసినాడు మేడం. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ లేట్ అయినా లేటెస్ట్ గా తీస్తాడు మేడం సినిమా.
2: కరెక్ట్ గా చెప్పారండి.
3: అవును మేడం.
2: ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
3: మేడం? ఈరోజు సింహాద్రి.
2: ఆ మూవీనండి?
3: ఆ సినిమాలో మీకు నచ్చిన పాట ఏదైనా సరే ఒక మంచి పాట వినిపించండి మేడం.
2: ఓకే అండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరు పనిచి మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు కూడా బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: విన్నా మేడం, రాజమౌళి.
0: అవునండి.
1: ఆయన తీసిన సినిమాలు బాగానే ఉంటాయి మేడం.
0: అవునండి.
1: విక్రమార్కుడు సినిమాలో
0: ఆ మూవీనండి
1: జిమ్ జుంబాయా అనే సాంగ్ వినిపించండి మేడం. మా మిత్రుడు బండారు తిమూర్తులు గుప్తా గారికి, మా అక్కయ్య కొలపూడి నాగలక్ష్మి గారికి, మా బావార్ది సోమనాథం జనార్దన్ గారికి, తపలా మస్తాన్ బాయ్ గారికి, ఎఫ్ఎం సర్దార్ బాయ్ గారికి మేడం.
0: ఓకే అండి. మీరు కోరుకున్న వారందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలము సతాపూర్ గ్రామం అండి మేడం.
0: నాగశెట్టి గారు ఎలా ఉన్నారు?
1: నాగశెట్టి కాదు మేడం, అంటే పేరు నాగశెట్టి మేడం.
0: చెప్పండి.
1: నాగశెట్టి కాదు మేడం, అదే నాగశెట్టి మేడం, నిమ్మకాయ.
0: అవునండి.
1: అరే మేడం, ఫోన్ వచ్చే ఇది లక్ష్మీ అమృత
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: మంచి మేడం, అందరూ మంచి కూడా మేడం, అందరూ మంచి కూడా, మీరు కూడా మంచిగా కొనుక్కుంటారు మేడం.
0: చాలా బాగున్నానండి
1: మేడం.
0: ఇవాళ టాపిక్ ఏంట విన్నారా అండి?
1: ఇన్నలే మేడం, ఇన్నలే మేడం. ఇప్పుడు షాప్ కాడికి వచ్చిన రాజేటి కలిసే పాట ఏది మేడం?
0: ఇవాళ టాపిక్ వచ్చేసి రాజమౌళి గారి పుట్టినరోజు అండి.
1: ఎస్ఎస్ రాజమౌళి గారు మేడం?
0: అవునండి.
1: అరే అవును మేడం. మేడం అంటే నాకు కొత్త సినిమాలు అంటే చాలా చూడ ఎక్కువ తక్కువ మేడం చూసేది మేము.
0: అవునండి.
1: పాత సినిమాలు అంటే మాకు ఇష్టం ఎక్కువ మనకి. అదే ఇప్పుడు ఇంత ముందు మహేష్ బాబు సినిమా ఉంది, మహేష్ రాజేశ్వర బాబు మేడం, ఒకటి సినిమా మహేష్ బాబుది.
0: ఓకే అండి.
1: మేడం ఈ రోజు అలిగారి పుట్టినరోజు మేడం, వాళ్ళు అలిగారి పుట్టినరోజు కూడా ఈ రోజు
0: అలి
1: ఆసినాడు.
0: అవునండి,
1: ఆయన పుట్టినరోజు మేడం. ఆయన పుట్టినరోజు నాకు ఎమ్మెల్యే పాట కావాలి మేడం. ఎమ్మెల్యే ఎమ్మెల్యే
0: ఆ మూవీ నుండి
1: ఎర్ర కలవ పువ్వ ఏత మా తలిమంట.
0: ఓకే అండి
1: మేడం. మా సాతాపూర్ ఉంటే నాగశెట్టి గారు మన ఉమ్మడి జిల్లాలో ఉంటారు మేడం ఇద్దరు, బాలాజీ గారు, పులిపాటి వెంకటేష్ గారు, ముఖ్యంగా మేడం మా కరూరులో ఉంటారు బ్రహ్మయ్య గారు. ఆ బ్రహ్మయ్య గురించి మేడం నలుగురు డెడికేట్ మేడం పాడేది.
0: ఓకే అండి, మీరు కోరిన అందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజ్నర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలై పోలైన మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి పోలై గారు, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా సూపర్ గా ఉన్నాం మేడం.
0: సూపర్ గా ఉన్నారండి?
1: సూపర్ గా ఉన్నాం మేడం.
0: మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: చెప్పండి మేడం.
0: ఇవాళ ఎస్ఎస్ రాజమౌళి గారు పుట్టినరోజు అండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి. మరి ఆయన మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏదండి?
1: ఎస్ఎస్ రాజమౌళి మూవీలో నాకు నచ్చిన మూవీ మేడం, ట్రిపుల్ ఆర్ మేడం.
0: అవునా అండి? ఓకే అండి.
1: ట్రిపుల్ ఆర్, బాహుబలి ఇట్లా ఎక్కువ ఆయన తీసిన సినిమాలు సూపర్ హిట్ అయినాయి, మంచి పేరు వచ్చింది మేడం ఆయనకు.
0: అవునండి.
1: ఆయనకు మన రేడియో విష్ణు తరపున, మన శ్రోతలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం.
0: ఓకే అండి. మరి
1: ప్రతి సినిమా హిట్ అయ్యి మేడం, మంచి తీస్తాడు, ఎక్కువ బాగా భారీ సెట్టింగ్ తో తీస్తాడు.
0: అవునండి.
1: మంచి ఇతర దేశాలలో కూడా పేరు తెచ్చుకున్నాడు మేడం ఆయన.
0: అవునండి,
1: గొప్ప దర్శకుడు.
0: ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి నాటు నాటు మేడం.
0: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ਆਪਣੀ ਰਗਤ ਮੰਤਰ ਰੱਖ ਲੈ ਸੀ ਗਿਰੇ ਲਾਈ ਸੇ ਰੋਇ ਕਾ ਯਕੀਨ ਨਟ ਨਟ ਨਟ ਵਾਹ।

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది ఏలూరు అండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను. మీరు బాగున్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: ఎప్పుడు బాగుండాలి చెప్పండి.
0: ఇవాళ టాపిక్ విన్నారా అండి?
1: వినలేదండి.
0: ఇవాళ రాజమౌళి గారు పుట్టినరోజు అండి. మరి మీకు ఏ మూవీస్ అంటే ఇష్టం అండి, రాజమౌళి గారు చేసిన మూవీస్?
1: రాజమౌళి గారు అంటే ఇయే కదండి, ప్రభాస్ సినిమాలు.
0: అవునండి,
1: బ్లాక్ బాస్టర్ హిట్ కదా ఈ పిక్చర్స్.
0: అవునండి,
1: కలెక్షన్ కూడా బాగా పే చేసిన సినిమాలు రెండు కూడా, ఒకదాని మించింది ఒకటి. ఫస్ట్ పార్ట్ వస్తుంది, రిలీజ్ అవుద్ది మామూలుగా. సెకండ్ ఏమో తక్కువ శాతం ఉంటుంది, కానీ అలాగే సెకండ్ ఎక్కువ శాతం అయింది.
0: అవునండి,
1: అదండి ఆ రికార్డ్ ఎవరు తీయలేరండి.
0: అవునండి,
1: అది
0: ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: ఈ రోజు అండి? ఒక పాత పాట అండి, ఇది 16 ఏళ్ళ వయసు ఉంది కదండి, అది శ్రీదేవిది అండి.
0: ఓకే అండి.
1: ఆ సినిమా సిరిమల్లె పువ్వు అన్న సాంగ్ ఉంటుంది కదండి.
0: ఓకే అండి,
1: ఆ పాట వేయండి.
0: ఓకే అండి.
1: మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పుల్లారావు గారికి, అలాగే పవన్ గారికి, ఉమామహేశ్వరి గారికి స్పెషల్ గా మీకు హాయ్.
0: ఓకే అండి. మీరు కోరిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: పళ్ళు పాడైపోయాయా? చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా? లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు

0: జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
0: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
3: ఫోన్ 0881622345.
4: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాల్ రైతు లైన్ లో అన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
5: హలో, నమస్తే అమ్మా. అక్ష బంగారు తల్లి, శుభ సాయంత్రం.
4: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను పెద్దాపుల నుంచి బంగారు త్రిమూర్తి గుప్తాను మాట్లాడుతున్నానమ్మా.
4: త్రిమూర్తులు గుప్తా గారు ఎలా ఉన్నారు?
5: బాగున్నామ్మా, లైవ్ వింటున్నాం. మానసికంగా చాలా సంతోషంగా ఉన్నాను. నాకు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట, సాయంత్రం 5 నుంచి 6, ఈ 2 గంటలు కూడా ప్రాణం లేచి వస్తుంది. ఎంత అనారోగ్యంతో కూడా సంతోషంగా ఉంటుంది నాకు.
4: చాలా సంతోషం అండి.
5: నాకు ఆరోగ్యం అసలు బాగోదు. అయినప్పుడు కూడా రేడి అంటే మాత్రం ప్రాణాలు వచ్చేస్తాయి. మా ఇంట్లో మా అక్కగారు అదే అంటారు, అనారోగ్యంతో ఉన్నా ఎంత సరదా పడిపోతా వింటా అన్నారు అంటారండి మా అక్కగారు.
4: చాలా సంతోషం అండి.
5: చాలా సంతోషం. వీరికి టాపిక్ ప్రకారం ఈవేళ కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మహమ్మద్ అలీ గారు హాస్యనటులు, హాస్య చిత్రాల్లో నటించారు, హీరో కూడా, కథానాయకుడు కూడా నటించారు కాబట్టి వారు అలీ గారు వారి పుట్టినరోజు కాబట్టి వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ముందుగా. అదే విధంగా ఈ రోజు అలనాటి హాస్యనటులు అయినటువంటి అమృత సీరియల్ ఆంజనేయుల పాత్రలో ఎంతో కడుపుప్పు నవ్వించి అందరినో అలరించినటువంటి గుండె హనుమంతరావు గారి జయంతి ఉంది. వారిది పుట్టినరోజు చనిపోయారు కాబట్టి జయంతి. తర్వాత ఆ కళ్ళు చిత్రం ద్వారా మనకు పరిచయం అయ్యారు, వారు కూడా హాస్యనటులే. వారి పేరు కళ్ళు చిదంబర, వారి పేరు కొల్లూరు చిదంబరరావు గారు. ఆయన్ని కళ్ళు సినిమాతో పరిచయం అయ్యారు కాబట్టి కళ్ళు చిదంబరం గారు, కళ్ళు చిదంబరం అంటాం. వారి జయంతి కూడా ఉంది. వారిద్దరికి పుట్టిన శుభాకాంక్షలు, వీరిద్దరికి జయంతి నివాళి తెలియపరచుకుంటున్నాను ముందుగా.
4: ఓకే అండి.
5: అయితే ఇప్పుడు నేను అడగకపోతే పాట విషయంగా వచ్చేస్తే ఆది గారు చక్కగా నటించారు. ఏ సినిమాలో సరే హాస్యభరితంగా చాలా చక్కగా నటిస్తారు వారు. ఇప్పటికే 11 సినిమాలు నటించారు, ఇంకా 8 సినిమాలు సరే నటిస్తారు. మనందరం నగ్గిస్తారు, ఆనందిస్తారు అందరూ. ఎవరిలాగా రాజమౌళి గారు పాటలు చక్కగా అడిగారు కాబట్టి నేను ఆది గారు పాట అడుగుతాను మిమ్మల్ని.
4: చెప్పండి.
5: అమ్మాయి కాపురం ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మంజుల, తర్వాత వందేమాత శ్రీనివాస్, వసంత బృందం పాడిన పాట, గీత రచన గుండవరం సుబ్బారావు, సంగీతం వందేమాతం శ్రీనివాస్. పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్లయాడ దొరుకుతుంది బాబు, ఆ పాట అందుబాటులో ఉందా చిట్టితే అక్షయ్ గారు? అక్షయ్ గారు
4: ఉందండి.
5: ఈ పాట ప్రసారం చేయండి. పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లికి, మా అక్ష చిట్టు తల్లికి, తర్వాత బొడ్డేడు జగన్నాథరావు మాస్టర్ గారికి, దుర్గాడ మాణిక్యాలరావు గారికి, తర్వాత శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, మైపల్లి నాగేశ్వరరావు గారికి, నరేందర్ రెడ్డి గారికి, తర్వాత బండారు సుబ్బారావు గారికి, ఇంకా మన రేడియో విస్తూ ప్రసారాలు వినేవారు అందరి కోసం, బత్తిరి రవికుమార్ గారి కోసం, వీరందరి కోసం వెయ్యండి చిట్టు తల్లి అక్ష గారు.
4: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

దాని చుట్ట బాగా తీగుతుంది బాబు, నిప్పు నోట్లో పెట్టుకొని తుప్పు తుప్పు నూస్తుంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్లయాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్లయాడ దొరుకుతుంది బాబు బాబు.

0: బాబు
1: దీనికే వచ్చిందయ్యా,
0: ఆమె భయం అంటే ఎరగనంది బాబు. నాటు బాంబులను తెచ్చి మోటు సరదమాడవందే, వెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్లయాడ దొరుకుతుంది బాబు, వెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్లయాడ దొరుకుతుంది బాబు, చెప్పటయో.
2: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హలో అండి, హాయ్, నమస్తే, శుభ సాయంత్రం.
2: హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: పుల్లారావు ఫ్రమ్ గన్నవరం.
2: పుల్లారావు గారు ఎలా ఉన్నారు?
3: చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
2: నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఓకే అండి, వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
3: చెప్తారండి ఒకసారి.
2: ఇవాళ ఎస్ఎస్ రాజమౌళి గారు పుట్టినరోజు అండి. రాజమౌళి గారు పుట్టినరోజు అండి. అవునండి. ఆయన మూవీస్ లో మీకు ఏ మూవీ అంటే ఇష్టం అండి?
3: ఆయన ఏ మూవీ చేసినా చాలా హిట్ అవుతుంది కదా, ఎక్కువ
2: శాతం. అవునండి,
3: చాలా చక్కటి మూవీ చేస్తుంటాడు.
2: అవునండి,
3: ఆయన మూవీలో బాగా మన అందరికి పాపులర్ అయిన మూవీ బాహుబలి.
2: అవునండి,
3: చాలా మూవీస్ కూడా చేశాడు, చాలా మూవీస్ కూడా ఆయన హిట్ అయినాయండి రాజమౌళి గారు.
2: అవునండి,
3: ఆయన కామన్ గా ఆయన మంచి మంచి మూవీస్ తీస్తూ ఉంటాడు.
2: అవునండి,
3: కొన్ని ఎలా ఉంటాయి అంటే మన ఫ్యామిలీకి సంబంధించిన కానీ తర్వాత వీటిలో మంచి అవగాహన ఉన్న వ్యక్తి అనమాట రాజమౌళి గారు.
2: అవునండి,
3: చాలా మంచి మంచి మంచి మూవీస్ తీస్తుంటాడు.
2: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
3: ముందుగా మన పవన్ గారికి, ఏలూరు నాగేశ్వరరావు గారికి, పిన్ని బాబాయ్ గారికి, మన లింగరాజు గారికి హాయ్ చెప్పరా.
2: ఓకే అండి, మీ చెప్పిన అందరికి హాయ్ చెప్పేస్తున్నాను.
3: చెప్పరా,
2: ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారండి?
3: ఈరోజు వచ్చేసి మేడం బాహుబలి మూవీ నుంచి పచ్చ బొట్టేసిన పాట ఉంది కదా.
2: ఓకే అండి,
3: ఆ పాటను మన నాగేశ్వర గారికి డెడికేట్ చేయండి.
2: ఓకే అండి, మీరు కోరిన అందరికి హాయ్ చెప్పేస్తూ, మీరు కోరిన అందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ, మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలంటే మీ డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. ఓకే అండి, మీరు అలా కాల్ చేస్తుండండి, అందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిజనర్ అండ్ ఎంజాయ్.

0: ఓకే లిజనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు.
0: నమస్తే అండి బ్రహ్మయ్య గారు, ఎలా ఉన్నారు?
1: మేము సూపర్ గా ఉన్నామండి.
0: సూపర్ గా ఉన్నారండి. ఓకే అండి.
1: లైన్ లో దొరకడం లేదు, బిజీగా ఉంటున్నాయి.
0: అవునా అండి? హలో,
1: చేసిన వాళ్ళే చేస్తున్నామా? హలో,
0: చెప్పండి.
1: రోజు చేసిన వాళ్ళే చేస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది.
0: అలా అంటారండి?
1: మీరు ఒక మాట చెప్పండి, వారానికి ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి చేస్తే బాగుంటది అంటే అందరూ చేస్తారు, అందరూ బాగుంటది మేడం.
0: ఓకే అండి, ఖచ్చితంగా చెప్తాను.
1: మీరు వచ్చిన లైవ్ లో చెప్తుంటే మన వాళ్ళు కొంచెం వింటారు, లేకపోతే వినరు మేడం.
0: అవునండి.
1: ఈ రోజు రాజమౌళి గారి గురించి అందరు చెప్పినారు, మా చెప్పేది ఏం లేదు కానీ ఈ విషయం చెప్దామని ఫోన్ చేస్తాను.
0: ఓకే అండి.
1: మేడం, రాజమౌళి గారి సినిమాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏదన్నా ఏంటి మేడం?
0: ఓకే అండి.
1: మీ అభిప్రాయం ఎట్టుంటుందో తెలుసుకోవాలి కదా మేము కూడా.
0: ఓకే అండి.
1: మీ పేరు మేడం?
0: అక్షయ అండి.
1: అక్షయ, అస్సలు వింటున్నా గానీ రోజు వింటున్నాను ప్రోగ్రామ్స్.
0: అవునా అండి?
1: రోజు వింటున్నాను అందరివి, కానీ ఒక్కసారి కూడా లైవ్ కలగటం లేదు. విజయ మేడం గారు వచ్చినప్పుడు కూడా చాలా ట్రై చేసినా నిన్న.
0: అవునా అండి?
1: దొరకడం లేదు కాబట్టి. చాలా మంది మన వాళ్ళు చేసిన వాళ్ళే రోజు చేస్తున్నారు మేడం.
0: అవునండి.
1: కొంచెం ఇన్స్ట్రక్షన్స్ పెడితే బాగుంటుంది నా ఉద్దేశం మేడం.
0: ఓకే అండి, ఖచ్చితంగా.
1: మేడం మీకు ఇష్టమైన పాట ఒకటి ఏంటి మేడం రాజమౌళి గారిది?
0: ఓకే అండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే. మేడం
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం నా పేరు పూజారి ధనుంజయ్. మేడం
0: ధనుంజయ్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. మీరు బాగున్నారా మేడం?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: సాక్ష్యం మేడం గారు మేడం మాట్లాడేది?
0: అవునండి.
1: చాలా రోజులు అయిపోయింది మేడం మీతో మాట్లాడక.
0: అవునా అండి? ఓకే అండి. వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: విన్నాను మేడం.
0: ఓకే,
1: మన ఎస్ఎస్ రాజమౌళి గారు పుట్టినరోజు కదా ఈరోజు.
0: అవునండి.
1: రాజమౌళి గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.
0: ఓకే అండి.
1: అందరూ నేను అడిగిన పాట ఇప్పుడు ఇందాక వస్తాను, అడగాలనుకున్నాను నేను. నా ఈగ సినిమాలో సినిమా అయితే నాకు చాలా ఇష్టం.
0: ఓకే అండి.
1: ఆ తర్వాత త్రిబులారు.
0: ఓకే అండి.
1: చాలా ఉన్నాయి మేడం సినిమాలు.
0: అలా అంటారండి.
1: బాహుబలి అడిగారు మేడం ఎవరన్నా?
0: అర్థం కాలేదండి.
1: బాహుబలి సినిమా అడిగారా ఎవరన్నా?
0: అడిగారండి.
1: సరే మేడం, ఎస్ఎస్ రాజమౌళి నటించిన సినిమాలో ఏదైనా ఒక మంచి పాట మీరే ప్రసారం చేయండి.
0: ఓకే అండి.
1: నేను ట్రై చేస్తూ ఉన్నాను, చివరిగా చిక్కింది మేడం నాకు లక్కుగా.
0: ఓకే అండి, చాలా సంతోషం అండి.
1: చాలా రోజులు అయిపోయింది మేడం మీతో మాట్లాడి కూడా.
0: అవునా అండి? ఓకే అండి.
1: బ్రహ్మయ్య గారికి, రామయ్య గారికి, మన శ్రోతలు చాలా మంది ఉన్నారు గుర్తు రావట్లేదు పేరు, నరేందర్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరికి హాయ్ తెలుపండి మేడం.
0: ఓకే అండి. మీరు కోరిన అందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది కదండి. మరి మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు కూడా చెప్పేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

0: FM 90.4
1: చెవి పూట, ముక్కుది బడా, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: குட் ஈவினிங் லிசனர்ஸ், வெல்கம் டு டாலிவுட் டாக்கீஸ். సేనాపతి తిరిగొస్తున్నాడని, అది కూడా ఈసారి యుద్ధంతో అంటూ భారతీయుడి 3 సినిమా చిత్రీకరణ పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ టీమ్. 1990లో వచ్చిన భారతీయుడి సినిమా సంచలన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ చిత్రాన్ని కొనసాగింపు కోసం సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి చేతులు కలిపారు అగ్ర హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్. 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చిన భారతీయుడు 2 ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది. 2 భాగాలుగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఈ మూవీ టీమ్ భారతీయుడు 2 చిత్రం నిరాశపరచడంతో భారతీయుడు 3ని పట్టలెక్కించలేదు. అయితే 2 తర్వాత మళ్లీ డైరెక్టర్ శంకర్ ఈ ప్రాజెక్ట్ ని తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే కొంత షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మిగిలిన భాగాన్ని పూర్తి చేయడం కోసం త్వరలోనే మూవీ టీం రంగంలోకి దిగనుంది. ఆ విషయాన్ని తెలియచేస్తూ గురువారం కొత్త పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీం. మరో కొత్త మూవీ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఒకే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న తమ సినిమాల్ని వెంట వెంటనే పూర్తి చేసి ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ హీరోగా అఖిల్ డైరెక్షన్లో రాక తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట ఈ సినిమా ఒకే భాగంగా రానుందని ప్రచారం సాగింది. అయితే ఇది రెండు భాగాల సినిమా అని సమాచారం. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ కూడా రెండు భాగాలుగానే రూపొందుతోంది. దురంధర్ సినిమాల తరహాలో ఎక్కువగా విరామం లేకుండా వెంట వెంటనే రెండు చిత్రాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్రీకరణ చేస్తున్నట్లు సమాచారం. అందుకే అల్లు అర్జున్ ఎన్టీఆర్ ముందుగా అనుకున్న సమయం కంటే ఎక్కువగా వీటి చిత్రీకరణలో పాల్గొంటున్నారని, ఇవి పూర్తయ్యాకే ఇతర చిత్రాలపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. ఈ రెండు చిత్రాలు అత్యున్నతమైన నిర్మాణ హంగులతో రూపొందుతున్నవే. మరో కొత్త మూవీ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. సర్వానంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా బోగి, అంత్మా పరమేశ్వరన్ హీరోయిన్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 12 ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రకృతి రమణీయత, ఆలవాలమైన తెలంగాణ పల్లెటూరి అందాలను, మనుషుల జీవన శైలిని వర్ణిస్తూ ఎగిలి వారాంగలేసి అంటూ సాగే పాటను మూవీ టీం విడుదల చేసింది. భీమ్ సిజరో

స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. నల్గొండ గద్దర్ నరసన్న, కందుకూరి శంకర్బాబు, రేలారే గోపాల్ ఆలపించారు. ఈ లిరికల్ వీడియో చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరి మదిలో తమ గ్రామమే గుర్తొస్తుందంటే అతిశయోక్తి లేదు. మరో కొత్త మూవీ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.7

0: 5% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అర్జున్ కు మాట వినపడకపోవచ్చు కానీ తన ప్రేమ మాత్రం అందరికీ గట్టిగా కనిపిస్తుంది అంటున్నారు అనీష్. ఆయన హీరోగా మహేష్ ఉప్పలా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇట్లో అర్జున. అనస్వర రాజన్ హీరోయిన్, వెంకి కుడుముల ప్రొడ్యూసర్. ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇందులోని ఎల్లో చున్ని అంటూ సాగే పాటని గురువారం విశాఖపట్నంలో విడుదల చేశారు. శ్రీజో రచించిన ఈ పాటని తమన్ స్వరపరిచి విశాల్ మిశ్రాతో కలిసి ఆలపించారు. హీరో అనీష్ మాట్లాడుతూ ఒక అమ్మాయి నవ్వితే ఎంత అందంగా ఉంటుందో చెప్పే పాట ఇది. ఇందులోని పాటల్లాగే సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుంది అన్నారు. తమన్ మాట్లాడుతూ, నాకు ప్రేమ కథలంటే చాలా ఇష్టం, ఇలాంటి కథలు వచ్చినప్పుడు మరింత ఆసక్తితో పనిచేస్తుంటా అన్నారు. అనీష్ అనస్వర నటన ఇందులో చాలా బాగుంటుంది అన్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే ఓ మంచి ప్రేమ కథ ఇది అన్నారు డైరెక్టర్. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ పాల్గునితో పాటు ఇతర మూవీ టీమ్ కూడా పాల్గొంది. మరో కొత్త మూవీ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ది ట్రైటర్స్ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఒక సినిమాలో ఓ ఆసక్తికరమైన పాత్రని పోషించినట్టే అనిపించింది అన్నారు యువ హీరో తేజ సజ్జ. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ది ట్రైటర్స్ తెలుగు షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా తేజ సజ్జ బుధవారం హైదరాబాద్ లో విలేకరులతో ముచ్చటించారు. తెలుగులో ఎప్పుడూ చూడని ఓ పెద్ద స్థాయి రియాలిటీ షో ఇది. ఒక హత్యదంతం నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమాని చూసినట్లే ఉంటుంది. వ్యాఖ్యాత పాత్ర కూడా ఇందులో కీలకమే. మొదటి 3 ఎపిసోడ్స్ తర్వాత ఈ షో ఎలా ఉంటుందో స్పష్టత వస్తుంది. అన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఇందులో భాగమయ్యారు అన్నారు తేజ సజ్జ. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: అంజనీ టైల్స్.

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే రాజలక్ష్మి. సో వెల్కమ్ టు తీన్మల్. ఇవాళ మన తీన్మల్ ప్రోగ్రామ్ కి మీ ముందుకి మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే తెలుసుకోబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ

0: ఫ్యామిలీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: After a short break, welcome back to Tinmar. So listeners, ఇవాల్టి మన తిన్మార్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి భరత్ దర్శకత్వం వహించిన డియర్ కామ్రేడ్ మూవీ నుంచి గౌతమ్ గారు ఆలపించిన నీ నీలి కన్నుల్లోనే ఆకాశమే అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక విజయ్ దేవరకొండ అయితే హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రెహమాన్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్, లిజినెట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం ఒక సాంగ్ అయితే వినబోతున్నాం అండి. మరి ఆ సాంగ్ వచ్చేసి అలీగర్ దర్శకత్వం వహించిన రాక్ స్టార్ మూవీ నుంచి మోహిత్ గారు ఆలపించిన తుమ్ హో అనే సాంగ్ అయితే మీరు అందరు వినబోతున్నారండి. ఇక రణబీర్ కపూర్ అయితే హీరోగా, నాగ్రిస్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కమల్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మీకోసం ఇప్పుడు చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు త్రీన్ మసిల్ లిజినెస్. మన త్రీన్ మన ప్రోగ్రామ్ లో మంచి మంచి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మీకోసం ఇంకో సాంగ్ అయితే ప్లే అవబోతుంది. మరి ఆ సాంగ్ వచ్చేసి త్రినాథ్ గారి దర్శకత్వం వహించిన నేను లోకల్ మూవీ నుంచి హరిచరణ్ గారు ఆలపించిన అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శ్రీమణి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మే కోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

వెల్కమ్ లిజనర్స్. ఒక మంచి బ్యూటిఫుల్ చక్కని సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి అనురాగ్ గారి దర్శకత్వం వహించిన బర్ఫీ మూవీ నుంచి నిఖిల్ గారు ఆలపించిన మే క్యా కరుణ్ అనే సాంగ్ అయితే మీరు అందరు వినబోతున్నారండి. ఇక రణబీర్ కపూర్ అయితే హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే ఆనంద్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి మీకోసం ఇప్పుడు చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్ సెల్ లిజినెస్. మన తీన్మార్ ప్రోగ్రామ్ లో మంచి మంచి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అది వినేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి శేఖర్ గారి దర్శకత్వం వహించిన ఫిదా మూవీ నుంచి మాలవిక గారు ఆలపించిన హే పిల్లగాడా, ఏందిరో పిల్లగాడా అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక వరుణ్ తేజ్ అయితే హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అశోక్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మే కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజినెట్ అండ్ ఎంజాయ్.

0: అంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి అలీ గారి దర్శకత్వం వహించిన తమాషా మూవీ నుంచి అజిత్ సింగ్ ఆలపించిన అగర తుమ్ సాత్ హో అనే సాంగ్ అయితే మీరు అందరు వినబోతున్నారండి. ఇక రణబీర్ కపూర్ అయితే హీరోగా, దీప్కా పడుకునే హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కమిల్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి మీకోసం ఇప్పుడు చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.
2: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మర్సల్ లిజనర్స్. ఇవాళ మన తీన్ మర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మనం లాస్ట్ సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి రాజమౌళి గారి దర్శకత్వం వహించిన 3R మూవీ నుంచి రాహుల్ సిప్లికన్స్ ఆలపించిన నాటు నాటు అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సాంగ్ అయితే చంద్రబోస్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీ కోసం మీ బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

భూమి తత్తరిల్లేలా ఒట్టిలోని రగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.

ఓకేనెస్ మరి మన ఇవాళ సినిమా కోసంలో మంచి మంచి చక్కని తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేసారు కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే సినిమా ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే రాజ్యలక్ష్మి.

0: லக்னோ எஃப்எம் 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.